0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: పది ఏనుగులు, నూరు ఏనుగులు, వెయ్యి ఏనుగులు, లక్ష ఏనుగులు, కోటి ఏనుగులు బలం కలిగినటువంటి వారు, గాలితో సమానమైన వేగమున్నవారు, లంఘన శక్తి కలిగినటువంటి వారు, పర్వత శిఖరములను పడద్రోయగలిగినటువంటి వారు, సముద్రాన్ని తిరగతోడగలిగినటువంటి వారు, అంతటి బలవంతులైనటువంటి వానరులు ఎందరో నాకన్నా బలవంతులు సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. యస్మాదిక్ష్వాగుణాధేన బద్ధం వైరం మహాత్మన, పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తితో మీరు బద్ధ వైరాన్ని కల్పించుకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ పట్టణాన్ని చేరుకుంటాడు. రామలక్ష్మణులతో కలిసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకాపట్టణం అంతా రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరల యందు కాలి ధ్వంసమైపోతుంది. ఈ లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. యోగి నోటి మాట ఎక్కడికి పోతుందండి? ఆయనన్న మాట సత్యం అవుతుంది, సత్యాన్ని ఆయన అండం కాదు. కాబట్టి నయూయం నచరాక్షస నేయమస్తి పురీం లంక, లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. ఈ మాట చెప్పారు, విన్నాడు రావణాసురుడు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారని. జంబుమాలి అని ప్రహస్తుడైన ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి జంబుమాలి పెద్ద పెద్ద కోరలతో ఉండేటటువంటి గొప్ప యోధుడు. ఆయన్ని వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. ఆ జంబుమాలి వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నవాడిలా గాడిదలు పూంచిన రథం ఎక్కి హనుమ మీద యుద్ధానికి వచ్చారు. ఈలోగా తోరణం మీద కూర్చుని మళ్లీ చెప్తున్నారు జయమంత్రం. అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజాజీత సుగ్రీవో రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః, నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః, అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామిషతాం సర్వరక్షతాం. మళ్లీ జయమంత్రం చెప్తున్నారు. వచ్చారు జంబుమాలి, వచ్చి అర్ధచంద్రాకార బాణములను ఆయన నుదుటికి తగిలేటట్టుగా కొట్టాడు. రక్తం స్రవిస్తోంది హనుమ యొక్క శరీరంలోంచి. చూసి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి పర్వత సదృశమైనటువంటి

0: ఆ శరీరంతో కింద పడుతూ తన అరిచేతులతో ఆ గాడిదల్ని కొట్టారు. ఆ రథానికి కట్టబడినటువంటి గాడిదలన్నీ కింద పడిపోయాయి. ఆ సారథి పడిపోయాడు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నధనుర్ నరథో నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః. మహర్షి అంటారు తస్య చైవ శిరన్నాస్తి, ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఇప్పటి వరకు కనపడినటువంటి రథంలో నిలబడిన జంబుమాలి యొక్క తల కనపడలేదు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు భుజములు కనపడలేదు, నజానుని మోకాళ్ళు కనపడలేదు, నరథః అక్కడ ఉన్నటువంటి రథం కనపడలేదు, వాటి గాడిదలు కనపడలేదు. అన్నిటికి బదులు ఇంత మాంసపు ముద్ద కొంత ఆ నేలకు అంటుకుపోయి కనపడింది. అరిచేత్తో కొడితే అలా కొడతారు. హనుమ యొక్క శక్తి అంటే, హనుమ యొక్క పరాక్రమం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది. అందుకు కదండి బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పుటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత నిర్భయత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు జంబుమాలి మడిసిపోయాడు. మళ్ళీ వార్త వెళ్ళింది, అయిపోయింది జంబుమాలి విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించాలి. ఈసారి రావణాసురుల్లో భయోద్విగ్నత పెరుగుతుంది. ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు, పట్టుకుంటే చాలంటున్నాడు. అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది అంటే, తానే వెళ్ళవలసిన పరిస్థితి రాదు కదా, వచ్చినది ఏ వానరం, నిజంగా అది ఒక వానరమేనా, ఒక వానరం మనకంత తేజస్సు ఉంటుందా, అంత పరాక్రమం ఉంటుందా, ఇంతమందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా, ఇంతగా లంఘన శక్తితో ఎగరగలదా. కాబట్టి ఏదో భూతము, ఏ విష్ణుశక్తియో శివశక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది లంకాపట్టణానికి. ఒక అయోమయావస్థ, ఒక భయానికి లోనై ఉన్నాడు. భయమే మరణం మనకు మొదటి మెట్టు. కాబట్టి ఇప్పుడైనా సామాన్యమైన వాళ్ళని పంపించడానికి వీల్లేదు. కాబట్టి ఏడుగురు మంత్రిసుతుల్ని పిలిచాడు. పిలిచి ఆ ఏడుగురు కూడా చాలా గొప్ప పరాక్రమవంతులు, వాళ్ళని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఏడుగురు మంత్రిసుతులు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళ వెనకాతలు అబ్బో చాలా పెద్ద సైన్యం అనుగమించింది. ఎంతసేపు మహానుభావుడికి ఎన్ని బాణములు వేసినా అందకుండా బాణముల మధ్యలో తిరుగుతున్నారు. ఏదో చుక్కలు పెట్టి ముగ్గు గీస్తారే అలా అందకుండా వాటి మధ్య తిరిగారు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. తలీనాభ్యహనత్ కాంశ్చి పాదై కాంశ్చిత్ పరంతపహ ముష్టినాభ్యహనత్ కాంశ్చి నఖై కాంశ్చిత్ దదారయత్. ప్రథమ ఆయన వాల్మీకి మహర్షి అంటారు, తలీనాభ్యహనత్ కాంశ్చి పాదై కాంశ్చిత్ పరంతపహ ముష్టినాభ్యహనత్ కాంశ్చి నఖై కాంశ్చిత్ దదారయత్. కొంతమందిని, కొన్ని వేల మందిని ఏకకాలంలో తన బలమైనటువంటి గోళ్లతో గుండెలు చీల్చి చంపేశారు. చాలా మందిని తన యొక్క దంతములతో కురికి చంపేశారు. చాలా మందిని తన వక్షస్థలంతో కుమ్మి చంపేశారు. కొంతమందిని తన మోచేతులతో పొడిచి చంపేశారు. కొంతమందిని తన అరిచేతులతో మర్దించి చంపారు. ఇంకా కొంతమందిని తన పాదముల కింద పెట్టి తొక్కి చంపేశారు. మోకాళ్లతో పొడిచి చంపేశారు. ఇంతమంది వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అంతమందిని చంపేశారు. పైగా ఆయన ఒక్కసారి కీచిత్తస్య నినాదేనా తత్రైవ పతితా భువి, ఆయన తొడలు చరిచి ఒక మహానాదం చేస్తే ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి పక్షులు కూడా గుండెలు బద్దలై కింద పడిపోయాయి. ఆ వచ్చినటువంటి సైన్యంలో కొన్ని వేల మంది యొక్క గుండెలు పగిలిపోయి కేవలం ఆ శబ్దానికి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడి మరణించారు. ఏడుగురు మంత్రిసుతులు ఆయనతో వెళ్ళినటువంటి కొన్ని వేల సైన్యము నశించిపోయిందన్నారు. మళ్ళీ విన్నాడు, ఆశ్చర్యపడి ఏమిటి శక్తి, నేను ఇంత పూర్వం ఎక్కడ వినలేదు. ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. అందులో ఒక్క నాయకుడు వినితే చాలు, అంతటి పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాళ్ళు. సవిరూపాక్ష యూపాక్ష దుర్ధరం చైవ నాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్నని సవిరూపాక్ష యూపాక్ష, విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరం ప్రగసం భాసకర్ణం అనే ఐదుగురు. ఈ ఐదుగురిని యుద్ధానికి పంపించాడు. ఐదుగురు రథాలెక్కారు, యుద్ధానికి వచ్చారు. వచ్చి అబ్బో ఐదుగురు చుట్టుముట్టారు హనుమని. భుజముల మీద బాణాలు వేశారు, వక్షస్థలం మీద బాణాలు వేశారు, ఆయన తల మీద బాణాలు వేశారు. ప్రవాహంతో ప్రవాహములతో కూడుకున్న కొండ అన్నట్టుగా నిత్తుటితో తడిసి ఉన్నారు. ఆయన కన్నులు కూడా నిత్తుటితో తడిసిపోయేట హనుమకి ఆగ్రహం వచ్చింది. వీళ్ళని ఇంకా ఉపేక్షించకూడదు అనుకున్నారు. ఒక్కసారి భీమసంకాశమైన రూపంతో ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి అక్కడి నుంచి ఒక్కసారి అత్యంత వేగంతో కింద పడ్డారు. కింద పడుతూ పడుతూ తన అరిచేతులతో ఆ గుర్రాల్ని, ఆ సారథిని,
1: ఆ సారథి రథాన్ని నడుపు

కొడుతుండగా లోపల నించుని యుద్ధం చేస్తున్నటువంటి వాణ్ణి కలిపి దెబ్బ తగిలేటట్టుగా కొట్టారు అంతే. అలా కొట్టేటప్పటికి విహాయనపతి ధ్రువం దుర్ధరం త్యక్త జీవిత, ఆ దెబ్బకి దుర్ధరుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు, మాంసపు ముద్దైపోయి కింద పడిపోయాడు. ఆ సైన్యం, అక్కడ ఉన్న సైన్యం అంతా మరణించింది. మిగిలిన నలుగురు ఇద్దరొకవైపు నిలబడి హనుమతో యుద్ధం చేస్తున్నారు. పైగా ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం మొదలుపెట్టారు. వెంటనే ఆయన శశాల వృక్షమాసాద్య సముత్పాటచ వానర తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ, ఒక పెద్ద సాల వృక్షాన్ని ఒక దాన్ని అవలీలగా పెరికారు. పెరికి చేత్తో పట్టుకుని ఆకాశంలోకి వెళ్ళి ఆ ధనస్సు ఎక్కుపెట్టి బాణాలను ప్రయోగం చేసేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని ఒక్కసారి ఆ సాల వృక్షాన్ని గిరగిరా తిప్పి కొట్టారు. అంతే, రథాలతో సహా మడిసిపోయి పైనుంచి కింద పడిపోయారు. సవిరూపాక్ష యూపాక్షౌ ఇద్దరు మరణించి కింద పడ్డారు. మిగిలినటువంటి వాళ్ళు సవిరూపాక్ష యూపాక్షరు దుర్ధరం దైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ, ప్రఘసుడు భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ యుద్ధానికి వచ్చారు. వెంటనే స్వామి చూశారు, సమత్పాటగిరి శృంగం సమృగ జ్ఞానపాదపం అంటారు మహర్షి. పెద్ద పులులు, సింహాలు, పాములు ఇలాంటి వాటి అన్నిటితో కూడుకున్నటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ శిఖరాలకి గుహలున్నాయి, గుహలలో క్రూర మృగాలున్నాయి, ఆ పర్వతం నిండా పుట్టలున్నాయి, పుట్టల నిండా పాములున్నాయి. అటువంటి పర్వతాన్ని ఒక దాన్ని తన చేతితో పైకెత్తారు. సముత్పాటగిరే శృంగం సమృగం జానపాదపం జఘాన హనుమాన్ వీరు రాక్షసవు కపికుంజర, ఆ పర్వతాన్ని వాళ్ళిద్దరి మీద బారేశారు. ఆ పర్వతం కింద పడిపోయి వాళ్ళిద్దరూ మరణించారు. అపారమైన శక్తి అండి. మీకు నేను కిష్కింధకాండ ప్రారంభంలో చెప్పా, హనుమ యొక్క శక్తి అంటే ఎలా వచ్చిందో, దేవతలందరూ ధారపోసేశారు ఆయన వాళ్ళ శక్తుల్ని. రామకార్యంలో ఉపకరించగలిగినటువంటి ఒక గొప్ప ప్రాణి సృజింపబడాలని కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన రాక్షసులు చచ్చిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చున్నారు ఆ తోరణం మీద. కింద చూస్తే యుద్ధం ప్రారంభమై ఎంతసేపు అయింది, గట్టిగా 15 నిమిషాలు అవ్వలేదు. మహర్షి అంటారు, హతైర్ నాగైశ్చ తురగైహి భగ్నోక్షైశ్చ మహోరథైహి హతైశ్చ రాక్షసై భూమి రుద్ధ మార్గా సమంతత. తొండాలు తెగిపోయినటువంటి ఏనుగులు, కుంభస్థలాలు బద్దలైపోయినటువంటి ఏనుగులు, పొట్టలు చీలుకుపోయినటువంటి గుర్రాలు, నేల కొరిగిపోయినటువంటి రథాలు, ముద్దలైపోయినటువంటి శవాలు, నెత్తురు కాల్వలు కింద ప్రవహిస్తోంది నురగలతోటి, ఎక్కడ లేని గ్రద్దలు రాబందులు అన్నీ ఒక్కసారి అశోకవనమంతా వచ్చేసాయి. అమంగళకరంగా పీనుగుల ముద్దలతో అశోకవనమంతా నిండిపోయింది. అంత గొప్ప యుద్ధం చేశారు. ఆఖరికి 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారు అన్నారు. మళ్ళీ రావణాసురుడికి వార్త వెళ్ళింది. కూర్చునున్నాడు సింహాసనం మీద, చాలా దిగులు పడ్డాడు. ఈసారి సేనాగ్రనాయకుల్ని, మంత్రిసుకుల్ని, కింకరుల మూకల్ని, ప్రధానమంత్రి కొడుకుని ఇటువంటి వాళ్ళని పంపిస్తే లాభం లేదు. చాలా గొప్పవాడిని ఎవరినో పంపించాలి. అటూ ఇటూ చూశాడు, తన కొడుకు మీదే పడింది దృష్టి, అక్షకుమారుడు. రావణ ప్రవృత్తి అంటే ఏమిటో తెలుసా అండి? తా పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచ్చిపోయినా పట్టించుకోడు, అవసరమైతే తన బిడ్డలే పోని, తన రాజ్యమే పోని, తన మూర్ఖత్వమే తందంతి. ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురు గాని, ఆఖరణ రావణాసురుడు పడి మరణించిన తరువాత మండోదరి యుద్ధభూమిలోకి వస్తోంది. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ వచ్చింది, ఆయన ఏం చేశాడు మహానుభావుడు, ఆయన కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియాలు నిన్ను చంపేసేయండి. కాబట్టి రావణాసురుడంతే అంతటి మూర్ఖత్వానికి పరాకాష్ఠ. కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకి పట్టింపు లేదు. ఇప్పుడు అక్షకుమారుడి వంక చూశాడు. ఆ పిల్లవాడు వెంటనే లేచాడు. మహర్షి అంటారు, యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోసారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తుంది. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ, ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తరజన్మల్లో, అలా వేయకూడదు. జ్వాల ఉండాలి, జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు, చెరువు అంటే హవిస్సు, హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి, ఆయన చెరువు వెయ్యాలి, చెరువు అంటే హవిష్యం, ఆ పదార్థం వెయ్యాలి. ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి. మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం,

0: ఆయన స్వాహ అని చెప్పేస్తుంటాడు. ఏదో నమో నారాయణ ఈశ్వాహ, ఉదయరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఓ దేవతల పేర్లు చెప్తారు. మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు.
1: ఏది హవిస్సేది నెయ్యేది, దేవతల్ని అవమానించినట్టు అవుతుంది. స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిస్సు వేసే వాళ్ళని పెట్టుకోవాలి, పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి, ఓ హోమం చేయాలి. అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు ఎప్పుడూను. జ్వాల చూసుకుంటూ ఉండాలి, జ్వాల రగులుతూ ఉండాలి. సుహుతంబులయ్య శిఖులు కళ్యాణమిక్కాలమున్నంటారు పోతన గారు. ఆ అగ్ని జ్వాల ఎంత రేగి లేస్తే అంత మంగళకరం. అగ్నిజ్వాల ఒక్కసారి పైకి లేచి ఆ కిందకి దిగిందనుకోండి అమంగళకరం, ఏదో అశుభం వస్తోంది అని నిమిత్తం. మీకు నేను బాలకాండలో చెప్పాను దీని గురించి. రాక్షసులు వచ్చే ముందు అగ్నిహోత్రం ఒక్కసారి పైకి లేచి జ్వాల దిగుతుంది. శ్రీరామాయణంలో చెప్పని విషయాలు ఏమి ఉండవు, శ్రీరామాయణంలో సమస్తం చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆజ్యధార వేస్తే అగ్నిహోత్రంలో అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుందో అలా లేచాడు అక్షకుమారుడు. లేచి రథాన్ని పూంచుకుని హనుమ మీదకి వచ్చారు. చిన్నపిల్లవాడు, ఆయన ఏం పెద్ద వయస్సున్నవాడు కాడు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో అంత గురి చూసి బాణప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి బాణములకు చిక్కకుండా ఆ బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నారు. తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఒక్కసారి ఆయన రథాన్నంతటినీ తన అరిచేత్తో కొట్టారు. ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో కొడితే తప్పుకున్నవాడు లేడు, దాంతోపాటే మరణించారు. కానీ అక్షకుమారుడు మాత్రం రథంలోంచి తప్పుకుని అంతే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళారు. ఆయన ఈయన్ని గురి చూసి బాణాలు వేస్తున్నారు. ఆయనకి సంతోషంగా ఉంది, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని. కానీ ఏదో రామరాయల వారి గురించి చెప్తూ ఓ మాట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అని. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా సూర్యుడు ఉదయిస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి కూర్చుంటే సూర్యుడు ప్రకాశించి మధ్యంతిన మార్తాండుడు అయితే ఆరోగ్యం చెడిపోతుంది, అప్పుడు తిరగకూడదు కదా, వడదెబ్బ కొడుతుంది, ఎవరు తిరుగుతారు? కాబట్టి పిల్లవాడు బాగా యుద్ధం చేస్తున్నాడని చూస్తూ ఊరుకుంటే వీడు ప్రతాపాన్ని పుంజుకుని నన్నే నిగ్రహిస్తాడో ఏమో కాబట్టి ఉపేక్షించకూడదు అనుకున్నారు. ఒక్కసారి అత్యంత వేగంతో ఈ అక్షకుమారుడి కింద నుంచి వెడుతూ ఆయన రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నారు, పాదాలు పట్టుకుని ఇలా కిందకి లాగితే తల కిందకి వెళ్ళింది, కాళ్ళు ఆయన చేతిలోకి వచ్చాయి, అంతే. ఇక మళ్ళీ ధనస్సు పట్టుకుని బాణాలని గురి చూసే అవకాశం ఇవ్వలేదు. గిర్ర గిర్ర గిర్ర గిర్ర గిర్ర గిర్ర బట్ట తిప్పినట్టు తిప్పేశారు. తిప్పేస్తేటండి గాలికి ఎగిరిపోయాయి ఆయన అవయవాలు కొన్ని ఆ వేగానికి. ఆ తర్వాత తిప్పి నేలకేసి కొడుతుంటే మహర్షి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అసలు నిజంగా ఎంత భయానకంగా కొట్టారో. సభగ్న బాహూరు కటి శిరోదరహ, ఆ దెబ్బ ఇలా తగిలితే తల బద్దలైపోయి ఇక అందులో గుర్తుపట్టడానికి ఏం లేదు, ముక్కలైపోయి ఎగిరిపోయింది. అదో శుక్రవారం దిగదుడిచి కొట్టిన కొబ్బరికాయలాగా. ఆ తర్వాత బాహు భుజములు ఎగిరిపోయాయి, కటి నడు ఎగిరిపోయింది, ఉదరహ కడుపు చెదిరిపోయింది. ఇలా కొట్టేసి కొట్టేసి కొట్టేసిన తర్వాత రెండు పాదాలు ఆయన చేతిలో ఉన్నాయి, విషిరవతలు పారేశారు మొక్కజొన్న కండిల్లాగా, అంతే ఎగిరిపోయాడు. సభగ్న బాహూరు కటీశిరోదర చరణ సృజి సృజ్నిర్మదితాస్తిలోచన హతచ్చితౌ వాయుసుతీర రాక్షస. ఆ అక్షకుమారుణ్ణి అలా సంహరించారు. మొట్టమొదటిసారి జీవితంలో రావణాసురుడికి తన వాడన్నవాడు చచ్చిపోవడం అంటే బాధ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పటి వరకు అందరినీ చంపడం, అందరినీ బాధ పెట్టడం తెలుసు, తనదాకా ఆ బాధ వచ్చేటప్పటికి బాధ అంటే ఏమిటో అర్థమైంది. ఇప్పుడు అర్థమైన వాడు మారే అవకాశం పొందాలి. అంటే రావణాసురుడికి మాట చెప్పే ముందు ఆయన మనసుని ఎంత అధ్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో అంత సిద్ధం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హనుమ. అయినా వాడి తలకెక్కదది విచిత్రం. ఇప్పుడు ఇంద్రజిత్ వంక చూశాడు, చూసి అన్నాడు, నిన్ను నేను పంపకూడదు. 48వ సర్గ, ఈ సర్గ పారాయణ చేస్తే ఏలినాటి శని దోషం కూడా ఉపశమిస్తుంది అని. కాబట్టి ఆ ఇంద్రజిత్ వంక చూసి అన్నాడు, నీవు యుద్ధానికి బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది, నిన్ను నేను యుద్ధానికి పంపకూడదు, నువ్వు చిన్నవాడివి, కానీ ఇక నేనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. అది సామాన్య వానరం కాదు, దాన్ని చంపడం కాదు, అసలు దాని వేగాన్ని ముందు నిగ్రహించి పట్టుకోవాలి. నువ్వు నీకు వచ్చినటువంటి అస్త్ర విద్యల యొక్క మంత్రములన్నీ

ఆమ్నాయం చేస్తూ వెళ్ళు, బ్రహ్మాస్త్రాన్ని బాగా స్మరించు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించి ముందు పట్టుకో, పట్టుకుని తీసుకురా. అవధ్యుడు ఆయన్ని చంపడం అంత తేలిక కాదని నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నేను చూసి ఇప్పటి వరకు ఏ వానరమునందు అంత తేజస్సు, అంత వేగం, అంత గమనశక్తి, అంత లాఘవం నేను ఎరగను. వాయువుతో గరుత్మంతుడితో సమానమైన వేగంతో ఉన్నాడు ఈ వానరం అన్నాడు. అన్న తర్వాత ఇంద్రజిత్ బయలుదేరాడు. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అడిగారు, రావణుడికి ఇంత పరాక్రమం ఎక్కడిది అని. అగస్త్య మహర్షి అన్నారు, రావణుడు కాదు ప్రమాదకారి, అంతకన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అని చెప్పారు. నిజంగా మీరు ఉత్తరాఖండలో ఇంద్రజిత్ గురించి చదివితే, ఎదర యుద్ధకాండ వస్తోందిగా, యుద్ధకాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఇంద్రజిత్ యుద్ధం చేసినంతసేపు మనం ఎంత బెంగ పెట్టుకుంటామో తెలుసా అండి. అసలు రావణ సంహారం అవుతుందా అని బెంగ పెట్టుకుంటాం. ఒక స్థితిలో అయితే మొదటిసారి యుద్ధకాండ, అదే మొట్టమొదటిసారి జీవితంలో రామాయణం చదవడం అయితే ఇంద్రజిత్ యుద్ధం చదువుతూ ఉంటే అసలు రాముడు గెలుస్తాడా అని అనుమానం వస్తుంది. ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు రావణాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేయలేక యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంద్రజిత్ వచ్చానికి మేఘనాథుడని పేరు. మేఘాలను సృష్టించి మాయతో ఇంద్రుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని బంధించి తండ్రిని వచ్చి నిద్రలేపాడు. నానా ఇంద్రుడిని పట్టుకున్నాను రా ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు విడిపించుకోవడానికి లంకాపట్టణానికి. వచ్చి పాకశాసనుడయ్యా ఇంద్రుణ్ణి విడిచిపెట్టి అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి విడిచిపెడితే నాకేమిస్తా అన్నాడు. నీకేం కావాలి అడిగన్నాడు. నాకు అవధ్యుడనయ్యి, అంటే నేను మరణించకుండా వరం ఇమ్మన్నాడు. సమస్త భూతములు మరణిస్తాయి, ఆ వరం ఎలా కుదురుతుంది? ఇంకొక మాట అడుగు, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక హోమం చేసి బయలుదేరుతాను, ఆ హోమాన్ని పూర్తి చేసి నేను విడితే నేను ఎవ్వరికీ కనపడకూడదు, నాకు అపజయం అన్నది ఉండకూడదు, ఎవరినైనా తెగటార్చగలగాలి. నేను ఎప్పుడైనా ఆ హోమాన్ని పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచిపోయి యుద్ధానికి వెడితే ఆ రోజే నాకు మరణం కలగాలి, అలా వరం ఇమ్మన్నారు. ఇచ్చారు బ్రహ్మగారు, ఇచ్చి ఇంద్రుడిని విడిపించుకున్నారు. అందుకే ఇంద్రజిత్ అని బిరుదు. ఆ ఇంద్రజిత్ ఎంత ఘోరాన్ని సృష్టించాడో తెలుసా అండి. రేపు ప్రారంభం అవుతుందిగా యుద్ధకాండ, మీరు విందురు కానీ ఒళ్ళు గగుర్ పొడుస్తుంది, జలధరిస్తుంది, పులకరించదు. కొంతమంది జలధరింతక పులకరింతా, పులకరింతక జలధరింత అంటారు. బా శుభవార్త వినేటప్పటికీ నా ఒళ్ళు జలధరించింది అంటారు. జలధరిస్తే భయం అసహ్యం, పులకరిస్తే సంతోషం. పులకరింత పులకరింత కావాలి, జలధరింత జలభరింత కావాలి. మా ఆయన్ని చూస్తే నా ఒళ్ళు జలధరిస్తూ ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది, అలా అనకూడదు, పులకరిస్తుంది అన్నారు. పులకరింతెక్కడో జలధరింతెక్కడో తెలుసుకుని మాటని ప్రయోగించాలి. కాబట్టి మన ఒళ్ళు జలధరిస్తుంది ఇంద్రజిత్ యొక్క యుద్ధాన్ని వింటూ ఉంటే. అటువంటి ఇంద్రజిత్ యుద్ధానికి బయలుదేరాడు. ఆయన రథానికి కట్టబడేటటువంటివి, ఆయన రథం ప్రాకృతమైనటువంటి నిర్మాణం కాదు, అది యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి రథం. దానికి గుర్రాల్ని కట్టరు, గాడిదల్ని కట్టరు, దానికి నాలుగు సింహాలు లాగుతాయి ఆ రథాన్ని. అంటే ఆయన పరాక్రమం ఎటువంటిదో మీరు చూడండి. ఇంద్రజిత్ అంటే నాలుగు సింహములను పూంచినటువంటి రథం మీద వచ్చాడు. ఇంద్రజిత్ అంటే రామాయణంలో గురి చూసి లక్ష్యాన్ని కొట్టాడంటే పడిపోవలసిందే, అంత లక్ష్యశుద్ధి కలిగినటువంటి మొనగాడు. అటువంటి ఇంద్రజిత్తు ఒక్క బాణంతో కొడదామని చూశాడు. బాణ పరంపర కురిపించాడు, మండలాకారంగా ధనస్సు తిప్పి. అంటే ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకుంటారు, పట్టుకుంటే ఏకకాలం అనేది అనేక బాణములు విడిచిపెడతారు. ఇన్ని విడిచిపెట్టినా దొరకకుండా బాణాలకి బాణాలకి మధ్యలోంచి తిరుగుతున్నారు హనుమ. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని ముందు ఆపితే తప్ప ఈయన్ని పట్టుకోవడం కుదరదు, ఈయన్ని కొట్టలేము. కాబట్టి ఈయన్ని ముందు అస్త్రము చేత బంధించాలి. అస్త్రము అంటే మంత్రశక్తితో ఉంటుంది. కాబట్టి ఈయన్ని పట్టుకోవాలంటే సామాన్యమైన అస్త్రం సరిపోదు, బ్రహ్మాస్త్రం వేస్తాను అనుకున్నారు. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే అది వచ్చి హనుమ యొక్క వేగాన్నంతటినీ తగ్గించి ఆయన్ని పట్టుకుంది. కానీ హనుమకి వరం ఉంది, ఒక గౌరవానికి. హనుమాన్ బ్రహ్మగారు అంటే మహానుభావుడు, ఈ లోకములన్నింటినీ సృష్టించిన వాడు, పితామహుడు. ఆయన ఎందుకు గౌరవం ఉండాలి కదండి, ఇంటి పెద్ద ఆయన అంటే ఆయన మీద గౌరవం ఉండాలి. అంతేగాని ఆయన చెప్తే మాత్రం ఎవడకండి అంటే ఇంకేమిటా గౌరవం? కాబట్టి ఆయన కొంచెం సేపు అలా కట్టుబడ్డట్టు కట్టుబడ్డారు. కానీ ఆయన ఏం కట్టుబడరు కాబట్టి వదిలేసింది బ్రహ్మాస్త్రం. కానీ తత స్వయంభవైర్మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాసా వరదానం పితామహాత్. నాకు బ్రహ్మగారి వరం ఉంది, ఈ బ్రహ్మాస్త్రం నన్నేం చేయదు, జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి కింద పడ్డారో అంతే చాలని ఆ రాక్షసులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు.
తాళ్లు కనబడితే తాళ్లు, తప్పెట్లు కనబడితే

కార్పెట్లు గుడ్డలు కనపడతాయి, గుడ్డలు అన్నిటితో ఆయన కట్టేశారు. సబద్ధస్త్రేణ వల్కేనా విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబద్ధస్య చాన్యం హీనబంధమను వర్తతే. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది. బ్రహ్మాస్త్రంతో కట్టుబడిన వాడిని ఇంకో దాంతో కట్టారనుకోండి, బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. బ్రహ్మాస్త్రం వదిలేసింది అనుకోండి, ఇంకా మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు ఇంకో అస్త్రం కట్టదు. కాబట్టి ఆయన తలుచుకుంటే ఆ రోజే లంకాపతనాన్నంతటి సముద్రంలో ముంచేయగలం, ఎందుకంటే ఇంకా ఏ అస్త్రం కట్టలేదు ఆయన్ని. ఇంద్రజిత్ చూశాడు ఈ విషయాన్ని. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విముష్ట పునశ్చనాస్త్రే విహతేస్త్రమన్య ప్రవర్తితా సంశయతాత్మ సర్వే. ఇప్పుడు నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం వేయడమూ కుదరదు, ఇంకొక ఏ అస్త్రం వేసినా పట్టుకోదు, సూర్యోదయం వరకు ఇంకా ఈ హరివీరుణ్ణి ఆపడం సాధ్యం కాదు. ఎంత పనిచేశారా వీళ్ళు, బట్టలతో తాళ్లతో ఆయన్ని కట్టారు, లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు. ఆయన అనుకున్నారు మనసులో, సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను, చూడాలి కదా పరితలల పురుగుని, ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా, సరే చూద్దాం అనుకున్నారు. ఈయన్ని పట్టుకున్నారు, కర్రలతో కొడుతున్నారు, తాళ్లతో కట్టారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు. హనుమ రావణుణ్ణి చూశారు, నిద్రపోతుండగా చూశారు, అశోకవనానికి వచ్చినప్పుడు చూశారు. ఇప్పుడు 10 తలలతో 20 చేతులతో కొంగల బారు వెడుతున్నటువంటి నల్లమ్మ ఎలా ఉంటుందో అలా తెల్లటి బట్ట కట్టుకుని విశేషమైనటువంటి విలువన్న వస్త్రం కట్టుకుని ముత్యాల హారాలు వేసుకుని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు. హనుమ చూసంటారు, అహో అహో ధైర్యం అహోద్యుతి, ఏమిటి ఈ రావణాసురుణ్ణి చూస్తే ఎంత కాంతితో ఉన్నాడు, ఎంత ధైర్యంతో ఉన్నాడు, నిజంగా ఈయన దగ్గర కానీ పరదారాహరణం అనేటటువంటి ఒక్క పాపం లేకపోతే ఈయన ఇంద్ర పదవిని అలంకరించి 3 లోకములను ఎలగలిగినటువంటి వాడు. కానీ మహాపాతకం ఏది చెయ్యకూడదో అది చేశాడు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ పాపం కదా ఈయన కొంప ముంచేస్తోంది,

0: 90.4
1: విత్తన మడులలో కీటక వలలు, కూరగాయలు గ్రామ మరియు పట్టణవాసులకు ఆహారాన్నిస్తుంది. అధిక ధరకు దాన్ని అమ్మనూవచ్చు. కూరగాయలు మొక్కలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరము. కొందరు రైతులు చేప వలలతో మేకలను కోళ్లను మడుల నుంచి దూరంగా ఉంచుతారు. కాని చిన్న మొలకల ఆకులను కొమ్మలను తినే క్రిమికీటకాల నుండి కూడా ఆపద ఉంది.
2: ఈ కీటకాలు మా మిరప పంటపై దాడి చేస్తే మా మొక్కలన్నీ నాశనమవుతాయి. మొక్కలపైన ఎగిరే ఈ చిన్న పురుగులు మా మిరప పంటను నాశనం చేస్తాయి.
1: చాలా మంది రైతులు వాళ్ల లేత పంటను కాపాడుకోవడానికి పురుగుల మందును వాడతారు. ఇవి చాలా ఖరీదే కాకుండా రైతులకు, వాడకందారులకు మరియు పర్యావరణానికి చాలా ప్రమాదకరం.
2: మాకు అనారోగ్యం రాకుండా మేము తక్కువ పురుగుల మందును వాడతాము. ఆసుపత్రి ఖర్చులు తగ్గించడానికి మేము లేత మొక్కలను వలలతో కాపాడతాం. అంతేకాకుండా వలల వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి.
1: పురుగుల వలను ఎలా నెలకొల్పాలో తెలుసుకునే ముందు మడులలో ఎలాంటి పురుగులు దాడి చేస్తాయో చూద్దాం. వాటిల్లో ఎక్కువ శాతం రాత్రివేళ్లలో దాడి చేస్తాయి కాబట్టి వలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3: రకరకాలైన పురుగులు మా మడులను నాశనం చేస్తాయి. ఎలుకలు మట్టిని త్రవ్వి విత్తనాలను తినేస్తాయి. నత్తలు బయటకు వస్తూ మొలకలను కత్తిరిస్తాయి. అలాగే మిడతలు కూడా మొలకలను కత్తిరిస్తాయి. అందుకనే మనం మన మడులను కాపాడుకోవడానికి వలలను వాడాలి.
1: మిడతలు నత్తలు ఏ కాయగూర మడికైనా తీవ్ర ప్రమాదమే. ఎందుకంటే అవి మొలకల లేత వేర్లను నమిలేస్తాయి.

0: పగలు రాత్రి వలలను కప్పి ఉంచండి. గొంగళి పురుగులు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి, కానీ అవి మిరపకంటే టమాటాలు క్యాబేజీలను ఎక్కువ పీడిస్తాయి. రాత్రివేళ పట్టుపురుగులు మొక్కలపైన పెట్టే గుడ్లు పొదిగి ఆ చిన్న క్రిములు టమాటాలు క్యాబేజీలను తినేస్తాయి. వలలు వాడటం వలన పట్టుపురుగులు మొలకలపైన నేరుగా గుడ్లు పెట్టకుండా కాపాడవచ్చు. చాలా గొంగళ్ళు వలల రంధ్రాల నుండి చొచ్చుకుపోలేవు, కానీ వలల్లో ఎక్కడా రంధ్రాలు ఉండకూడదు. ఎందుకంటే గొంగళ్ళు వలనంతా పాకి ఏమాత్రం సందు దొరికినా మడిలోనికి పడి వాటి ఆహారాన్ని సేవిస్తాయి. కొన్ని పసుపు రంగు సన్న గొంగళ్ళు రంధ్రాల ద్వారా దూరడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఇలాంటి రంధ్రాలన్నింటినీ కొడతాము, లేకుంటే ఇవి మడిలో ఆకుల కింద దూరి నష్టాన్ని కలిగిస్తాయి. తెల్ల దోమలు కాయగూరల పంటను ఇంకో విధంగా నష్టపరుస్తాయి. ఇవి ఆకుల కింద దాగి ఉండి మొక్కల సారాన్ని పీల్చేసి వాటి పెరుగుదలను తగ్గించేస్తాయి. తెల్లదోమ వైరస్ను కొమ్మ నుండి పీల్చుకుని దాన్ని ఆరోగ్యమైన మొక్కలకు అంటిస్తుంది. తెల్లదోమలు పెద్ద సంఖ్యలో పలు మొక్కల మీద జీవిస్తాయి. వాటిని పురుగుల మందులతో నియంత్రించడం చాలా కష్టం, ఎందుకంటే అవి ఈ విషానికి అలవాటు పడిపోతాయి. కొన్నిసార్లు చిలకరించాక అవి చావకపోవడమే కాకుండా ముందుకన్నా ఎక్కువైపోతాయి. వలలకు రంధ్రాలు లేనంత వరకు అవి తెల్లదోమలను నివారించి మీ మొక్కలను రోగాల నుండి కాపాడతాయి. వలను స్థాపించే ముందు అందులో రంధ్రాలుంటే పరీక్షించి కుట్టండి. ఇప్పుడు మనకు మనం పడుకున్నప్పుడు కూడా వలలు మన మొలకలను పురుగుల నుండి రక్షిస్తాయని తెలిసింది కనుక ఇప్పుడు దాన్ని ఎలా స్థాపించాలో చూద్దాం. విశేష వలలు దొరుకుతాయి, కానీ స్థానీయ మార్కెట్లో దొరికే వస్తువులతో మీ సొంత వలను తయారు చేసుకోవచ్చని దక్షిణ బెనిన్లోని కాయగూరల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు టేరీ అతియబే మనకు చూపిస్తున్నారు. మీ మడి యొక్క పొడుగు వెడల్పు కొలతలో ఒక్కో మీటర్ కలిపితే అన్ని వైపులా సరిపడా వల తయారవుతుంది. కాబట్టి ఒక మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవైన మడికి 2 మీటర్ల వెడల్పు 3 మీటర్ల పొడవున్న వల వాడాలి.
1: మేము మిరప విత్తనాలకు, ఎరువులకు, దక్షిణ అనే మా మడి స్థాపనకు చాలా ఖర్చు పెట్టాము. మా పెట్టుబడి, శ్రమ, ఇంకా మొలకల జీవం నష్టపోకుండా వలలను కొనడం మాకు ముఖ్యం, లేకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతాయి.
0: స్థానీయ దర్జీ నుండి వల తయారు చేయించాక టేరీ ఇప్పుడు దాన్ని మడికి స్థాపిస్తున్నాడు. వలను నిలబెట్టడానికి మీరు కొమ్మలు, కట్టెలు లేక తాటాకుల మధ్య భాగం వంటి స్థానీయ వస్తువులను వాడవచ్చు. మట్టి నుండి 1/2 మీటర్ ఎత్తులో ఉండేలా కట్టెలను పొడుగ్గా కత్తిరించాలి. వల చిరిగిపోకుండా పదునైన మూలలను తీసేయాలి. మీ మడి యొక్క 2 చివర్లలోనూ, పెద్ద మడి అయితే మధ్యలోనూ వంపులను స్థాపించండి. ఇలా చేయడంతో వల కిందకి జారి మొలకలను తగలకుండా ఉంటాయి. వలను స్థాపించే ముందు మట్టిని తేమగా ఉంచడానికి మడులను తాటాకు వంటి ఆకులతో కప్పండి. వలలు సరిగ్గా మూసుకునేలా అంచుల చుట్టూ మట్టితో కప్పితే క్రిమికీటకాలు కింద నుండి పాకకుండా ఉంటాయి. 8 లేక 9 రోజుల తరువాత మొలకలు పైకి పొడిచినప్పుడు వలను తీసి తాటాకులను తీసేయండి. వలను ఎల్లప్పుడూ మూసి ఉంచచ్చు, కానీ మొలకల పెరుగుదలను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. మొలకలకు ఎండవేడి ఎక్కువైనట్టుంటే వలమీద కొన్ని తాటాకులను కప్పి నీడనివ్వండి. మిరపను మరునాటేటప్పుడు మాత్రమే వలను తీయండి. వలలను బాగా నిర్వహించి నిల్వ చేస్తే అవి కొన్ని పంటకాలాల వరకు వాడచ్చు. వలలు బలమైన గాలులకో, పిల్లల చేతిలోనో లేక జంతువుల వలల్లో చిరిగిపోవచ్చు. మనమేం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. మిడుతలు, నత్తలు, ఇతర కీటకాలు కాయగూరల మొలకలను దాడి చేస్తాయి. మీ మొలకలను పురుగుల వలలతో కాపాడుకోవచ్చు. వలను ఎప్పుడూ దించి ఉంచండి, రంధ్రాల మరమ్మత్తు చేయండి. ఎప్పటికప్పుడు మీ మొలకలను ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోండి. నాట్ల సమయంలో వలను తీసి జాగ్రత్త చేయండి.
2: మిగతా రైతులకు నేను చెప్పేదేంటంటే, పంటల మీద పురుగుల మందు కంటే వాళ్ల మడులకు

0: వలల్ను వేసి కాపాడుకోవాలి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎంబి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎల్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ

విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు. డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. మనకు శాస్త్రం తెలుసు, సూత్రాలు తెలుసు, కానీ ఆచరణలోనే ఎక్కడో విఫలమవుతున్నాం. మన ప్రాణాలను నిలబెట్టేది గుండె అని కూడా మనకు తెలుసు, దాన్ని గుట్టుమట్లన్నీ తెలుసు, అయినా దాన్ని కనిపెట్టుకుని కాపాడుకోవటంలోనే ఎక్కడో తడబడుతున్నాం. ఇప్పుడు ఏ గుండెను తట్టినా ఓటి మోతే వినపడుతుంది. నేటికి మన సమాజంలో గుండె జబ్బులే అతిపెద్ద మరణ కారణంగా నిలుస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కొన్నేళ్లుగా మనం గుండె జబ్బులను నివారించటం గురించి విస్తృతంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ గుండె జబ్బులు తగ్గటం లేదు, పైగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగాను మన ప్రాంతంలో జరిపిన సర్వేలన్నీ కూడా ఇదే విషయం చెబుతున్నాయి. కాబట్టి మనం ఎక్కడో విఫలమవుతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి ఇప్పటికైనా లోతుగా ఆలోచించడం, కట్టుదిట్టమైన చర్యలకు పూనుకోవడం అవసరం. గుండె జబ్బు అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య. ఇవాళ్టికి మన సమాజంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నది గుండె జబ్బుతోనే. దాదాపు 9% గుండె జబ్బుతోనే బాధపడుతున్నారు. పల్లె ప్రాంతాల్లో 4% వరకు ఉంది. ఇవి 10 క్రితం గణాంకాలు. ఇటీవలే కాలంలో మేం గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో కూడా గ్రామాల్లో గుండె జబ్బు తక్కువేం లేదని తేలింది. ముఖ్యంగా మధుమేహం, హై బీపీ పెరిగిపోవడం వల్ల పల్లె పట్టణ అంతరాలు పూడిపోయి రెండు చోట్ల గుండె జబ్బుల స్థాయి దాదాపు సమానమైపోతుంది. గుండె జబ్బులు ఇంతగా పెరిగిపోవడానికి దేశం సామాజికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రజలు జీవన పరిస్థితుల్లో వస్తున్న మార్పులే కారణమేనని తెలుసుకోవచ్చు. ఈ అభివృద్ధి మార్పుల ప్రభావం ప్రజల ఆరోగ్యం పైన చాలా బలంగా ఉంటుందండి. ఒకప్పటితో పోలిస్తే నేడు మన ఆహారం చాలా మారిపోయింది. పల్లెల్లో కూడా కోళ్ల ఫారాలు, పాల లభ్యత ఇవన్నీ పెరిగిన తర్వాత ఒకప్పటికంటే చాలా ఎక్కువగా, అవసరాన్ని మించి ఎన్నో రెట్ల అధిక క్యాలరీలు ఆహారం తీసుకుంటున్నారు. అసలే మనది జన్యుపరంగా కొవ్వు రూపంలో ఎక్కువ శక్తిని దాచుకునే స్వభావం. ఒకప్పుడు మన ప్రాంతంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉండేవి. దానివల్ల మనందరిలోనూ కూడా తిన్న ఆహారాన్ని అధికంగా కొవ్వుగా మార్చి ఒంట్లో నిల్వ చేసుకునే తత్వం జన్యుపరంగా వస్తుంది. అదే

ఇప్పుడు సమస్యగా తయారైంది. మరోవైపు మనకిప్పుడు సరైన శారీరక శ్రమ ఉండటం లేదు, ఒత్తిడి పెరిగిపోయింది. ఇవన్నీ కలిసి మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నింటికీ మూల కారణం ఒక్కటే, మన ప్రజల జీవన శైలి మారిపోవడం. పాశ్చాత్య దేశాలు ఇవే పరిణామాల్ని ఎదుర్కొంటున్నాయి. వాళ్లను చూసి మనమేం నేర్చుకోలేదు. మన జీవన శైలిలో వస్తున్న మార్పులేమిటి? ఈ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న సమాచారం అంతా మన దగ్గరే ఉన్నా విధానపరంగా, వైద్యపరంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అదే అతిపెద్ద వైఫల్యం. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. మరి గుండె సమస్య గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదా, ఇంకా మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఇక్కడ మనమందరం గుర్తించాల్సిన కీలకమైన అంశం ఒకటి ఉంది. మనం గుండె జబ్బులు రాకుండా నివారణ, కిడ్నీ జబ్బులు రాకుండా నివారణ, అలాగే మెదడు జబ్బులు రాకుండా నివారణ, ఇలా అవయవాలు వారీగా మాట్లాడటం వల్ల ఉపయోగమే ఉండదు. మన శరీరం ఇలా ముక్కలు ముక్కలుగా ఉండదు, విడివిడిగా పనిచేయదు. శరీరం అన్నది సమగ్రత, సంపూర్ణత ఉన్న నిర్మాణం. మనం మొత్తంగా మనిషికి జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది చూడాలి. కానీ స్పెషలిస్టుల్లా కూర్చొని ఒక్కో అవయవాన్ని వ్యాధుల నివారణ అంటూ మాట్లాడకూడదు. మొత్తం మీద వ్యక్తి వ్యాధుల బారిన పడకుండా చూడటం అవసరం. అందుకు ఏం చేయాలన్నది చూడాలి. జబ్బులు రాకుండా నివారించుకోవటం అన్నది వైద్యరంగం ఒక్కటే పూనుకుంటే అయ్యే పని కాదు. వైద్యులు ఒక్కో రోగితో మాట్లాడగలుగుతారు, కానీ ప్రజల్లో సామూహిక చైతన్యం తేవడం చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని పోలియో, హెచ్ఐవి కార్యక్రమాలలాగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధుల గురించి కూడా కొన్ని కార్యక్రమాలు తలపెట్టాలి. స్కాండినేవియన్ దేశాలు ఈ వ్యాధిని అడ్డుకోవటంలో చాలా విజయం సాధించాయి. వాళ్ళ ఇల్లు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆఫీసులు, చివరికి సినిమా హాళ్లు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తున్నారు. అక్కడ అందరూ మెట్లు ఎక్కాల్సిందే, ఎక్కడా లిఫ్టులు ఎదురుగా కట్టరు, ఎక్కడో వెనకాలుగా ఉంటాయి. అది కూడా వికలాంగుల్లాంటి వారు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ దేశానికి వెళ్ళి చూస్తే దాదాపు 40% మంది సైకిళ్ల మీదే ప్రయాణిస్తుంటారు. మనం ఆ దిశగా ఆలోచించడం అవసరం. అలాగే సిగరెట్ల మీద వేస్తున్నట్లు వాళ్ళు ప్యాకెట్లలో లభించే ఫాస్ట్ ఫుడ్ మీద పన్నులు వేస్తున్నారు. ప్రజల ప్రవర్తన, ఆలోచనలను పన్ను విధానం కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. విధానపరంగా ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి నిర్ణయాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఈ ప్రాథమిక అంశాలను వదిలేసి అత్యధిక పరికరాలు, చికిత్సలు తీసుకురావడం వల్ల ప్రయోజనమే ఉండదు. ఇప్పుడు అందరూ కూడా వైద్యంలో స్పెషలిస్టులను హీరోలుగా చూస్తున్నారు. కానీ వైద్యంలో నిజమైన హీరోలు ఎవరంటే ప్రాథమిక స్థాయిలో రోగులకు డాక్టర్లు. వీరి సేవలు చిన్నవేం కాదు. వీళ్ళెంత బాగా పనిచేస్తే మన సమాజం ఆరోగ్యపరంగా అంత ముందుకెళ్తుంది. ప్రాథమిక స్థాయిలో మంచి వైద్యం దొరకటం అన్నది చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తు మన ప్రజలు వీరి మీద అంత ఎక్కువగా విశ్వాసం పెట్టడం లేదు. ఈ పరిస్థితి మారాలి. మనం పెద్ద పెద్ద ఆసుపత్రులు, స్పెషలిస్టు వైద్యాలు చాలానే చూడొచ్చు, కానీ ఇవేవీ కూడా జబ్బు రాకుండా చేయలేవు. కాబట్టి మనం ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను అడ్డుకోవాలి. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. వ్యాధులను మనం వైద్యపరమైన సమస్యలుగా చూస్తున్నాం, కానీ వాస్తవానికి వీటికి సామాజిక సమస్యలు. ఉదాహరణకు, స్కూల్లో ఆట స్థలాలే లేకుండా ఆటలంటే ఏమిటో తెలియకుండా మన పిల్లలు 18 నుండి 19 ఏళ్ళు పెరుగుపోతున్నారు. ఇలా వాళ్ళ ఎదుగుదల పూర్తయ్యేసరికి కండరాలు క్షీణించిపోతున్నాయి. ఆరంభమే ఇలా నీరసంగా మొదలవుతుంటే ఫలితాలేం బావుంటాయి? దీంతో 20 నుండి 20 ఏళ్ళు వచ్చేసరికి కండర పుష్టి తక్కువగా ఉండి వీళ్ళు మధుమేహం, హై బీపీ కోసం సిద్ధంగా ఉంటున్నారు. ఆ వయసుకే వారు కాబోయే గుండె జబ్బు రోగులుగా మారుతున్నారు. నడిచే స్థలం లేని ఊరు, ఆట స్థలం లేని స్కూళ్ళు, ఇవన్నీ అనారోగ్యాల హేతువులే. మన ప్రజల ఆరోగ్యం బాగుందా లేదా అని చెప్పే సామాజిక కొలువులివి. వీటన్నింటినీ మనం సమగ్రంగా చూడటం అవసరం. స్కూళ్లలో శారీరక శ్రమ ప్రోత్సహించేందుకు విద్యా విభాగం, పొగాకు పంటను తగ్గించేందుకు వ్యవసాయ విభాగం, ఇలా అందరూ కలిసి పనిచేస్తేనే అనుకున్నది సాధించగలం. వెస్ట్ వర్జీనియాలో పొగాకు రైతులకు వేరే ఉపాధి చూపించి పొగాకు పంటను తగ్గించగానే అక్కడ గుండె జబ్బు కూడా తగ్గింది. అందుకే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇలా పలు రకాల ప్రభుత్వ ప్రైవేటు విభాగాలతో కలిసి కూర్చొని సమస్యను సమగ్రంగా అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది మనం కూడా చేయాలి. వ్యక్తిగతంగా చేయగలిగిన వాటిని కూడా విధానపరమైన ప్రోత్సాహం ఉంటే ఫలితాలు బావుంటాయి. ఇప్పుడు మన సమాజంలో ఏది మంచి ఆహారమో ఏది కాదో దాదాపు అందరికీ తెలుసు. వ్యాయామం చేయాలని తెలుసు, అయినా ఎందుకు చేయటం లేదు? సమస్య వారికి స్ఫూర్తినివ్వటం లేదు. మార్పు అక్కడ రావాలి. ఉదాహరణకు, ఇటీవలే యోగాకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. నిజానికి 5000 సంవత్సరాలుగా మనకున్న విజ్ఞానమే ఇది. కానీ విధానపరమైన ప్రోత్సాహం ఉన్నప్పుడు వీటిపైన దృష్టి పెరుగుతుంది. వారంలో ఒక్కరోజైనా వాహనాలు వాడకుండా నడవటం, సాధ్యమైనంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవటం, ఇలాంటి

చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైనా మన సమాజంలో మార్పు తీసుకురాగలవు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి మరికొన్ని విషయాలు రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.

0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Yeah.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దారిద్ర్యము, రోగము, దుఃఖము, బంధనము, కష్టములు మొదలైనవి అన్నీయు స్వీయ పరాధములు అనే మహావటవృక్షం యొక్క ఫలరూపాలే సుమా. దేహధారులకు ఇవి అనుభవించక తప్పదు.

పాపులు, దుష్టులు, దుర్మార్గులైన ఇతరులు వీరి అభిప్రాయంలో నెరవేరవు. అందుచేతనే ఈ జగత్తు ఇంకనూ నిలిచి ఉంది. నయ్యత్.

ఎక్కడికి ఆయువు కూడా ప్రవేశించలేదు, సూర్యరశ్మి కూడా చొరబారలేదు. అక్కడికి కూడా మేధావుల బుద్ధి ప్రవేశిస్తుంది. బుద్ధికి సాధ్యము కానిది ఏదీ లేదు.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Badri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
4: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
3: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
5: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

తల్లిదండ్రులు పిల్లవాణిని సదభ్యాసమున ఉంచి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఆ బాలుడు లెక్కలోని వాడగును. ఎవడు పుట్టినంత మాత్రానే పండితుడు అవ్వట్లేదు కదా.

0: మంచి మనసు గల ఉత్తములు కొబ్బరికాయ వంటివారు. పైకి పెటుకుగానున్నను వారి అంతఃకరణ రసమయంగాను లోకోపకార దృష్టి కలదిగా ఉంటుంది. మరి ఇతర జనులు పైకి తీయని మాటలు చెబుతూ లోన కటువైన స్వార్థ బుద్ధితో ఉంటారు. జేకు పండు ఎర్రగా పుల్లగా పైకి కనపడుతుందే కాని దానిలో ఉన్నది కఠినమైన గింజయే కదా.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థం తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు

0: క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ഉപ്പ് മീന, രുചികര മീന, ഫ്രഷ് ചോയ്സ് ബ്രെഡ്സ്, ബൺസ്, റസ്ക്, കേക്സ് మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్న తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలకి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటుకుంటే తంట పాఠం వింటారు.
3: పిల్లలు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఏ హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ అనే మాటలు మనమంతా వింటూనే ఉంటాం. ఆరోగ్యానికి ఎవరైనా అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ల పనులు, ఆలోచనలు అన్నీ సవ్యంగా జరుగుతాయి. శరీర ఆరోగ్యానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంది. మనం నవ్వుతూ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటేనే మన మనస్సు సంతోషంగా ఉల్లాసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రోగాలతో మన శరీరం బాధపడుతూ ఉంటే దాని ప్రభావం మనసు మీద, ఆలోచనల మీద ఉంటుంది. అందుకే గురజాడ మహాకవి ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నారు. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోగాలు, అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. అవునా? రోగాలు రాకుండా ఉండాలంటే మన పరిసరాలు, ఇంటి వాతావరణం, మన శరీరం వీటన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు, శరీరానికి అవసరమైన ఆహారం, గాలి, నీరు అన్నీ పరిశుభ్రమైనవిగా కూడా ఉండాలి. మనం ధరించే దుస్తులు కూడా శుభ్రమైనవిగా ఉండాలి. ఎన్ని పరిశుభ్రతల్ని పాటించినా ఒక్కోసారి మనం అనారోగ్యం వాత పడుతూనే ఉంటాం. ఎందుకో తెలుసా? అనారోగ్యంగా ఉండేవారి ద్వారా మన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. కొన్ని రోగాలు గాలి ద్వారా, నీటి ద్వారా, దోమల ద్వారా, ఇతర కీటకాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటూ ఉంటాయి. అందుకే మనం పరిశుభ్రతను పాటిస్తూ అంటురోగాలు వచ్చిన వారికి దూరంగా ఉంటూ ఆ రోగాలు అంటుకోకుండా తగు జాగ్రత్తల్ని తీసుకోవాలి. సాధారణంగా పల్లెటూళ్లలో ఈ అంటురోగాల్ని గురించిన అవగాహన తక్కువగా ఉండడం వలన వారు ప్రతి రోగానికి ఏదో ఒక మూఢనమ్మకాన్ని తోడుచేసి రోగాల్ని బాగా మొదలుపెడుతుంటారు. అలాంటప్పుడు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ పరిశుభ్రతతో పాటుగా రోగాల్ని రాకుండా చూడడం, రోగాలు వస్తే సరైన వైద్య సలహాల్ని పాటించడం చేయాలి. ముఖ్యంగా అంటురోగాల్ని గురించిన అవగాహన అందరికీ తెలియాలి. అసలు

0: రోగం అంటేనే తెలియని ఓ ఊరి మునసబుగారు ఆ జ్ఞానాన్ని ఎలా పొందాడో ఓసారి విందామా?
1: రావయా మున్సబు
2: రా ఇట్రా ఇక్కడ కూర్చో. ఏందయ్యా మున్సబు, ఏదో చెప్తానని మమ్మల్ని అందరినీ పిలిపించి కార్యక్రమాన్ని తుమ్ములతో మొదలెడుతున్నావే?
3: ఏందోనయ్యా, ఉదయం నుంచి ఒకటే తుమ్ములు, బాగా జలుబు చేసిందనుకో.
2: ఏంది మున్సబు, నా మొఖం మీద అంతా తుమ్మినాడు, నా మీద అంతా తుప్పర్లు పడ్డాయి, చీచీ.
3: అందరూ వచ్చినట్టేనా? అవును, మన రాయుడు గారు ఏరి.
2: రాయుడు గారి కోసం ఇప్పుడే కబురెట్టా, ఈ పాటికి బయలుదేరే ఉంటారు నువ్వు గాని. ఇదిగో మున్సబు, నేను తానం చేసే వచ్చాను కదయ్యా, మళ్ళెందుకయ్యా నన్ను రచ్చబండ మీద తానం చేయిస్తావు?
3: నిన్న మా వాళ్ళు ఇంట్లో బూజులు దులిపినారు, అదిగో అక్కడి నుంచి మొదలైనాయా ఈ తుమ్ములు.
2: మునసబు, నువ్వు గాని అటు తిరిగి తుమ్మకపోతే నేను ఇట్నుంచి ఇట ఇంటికి వెళ్ళిపోతా.
3: లేదులేవయ్యా, కూసో. ఇంతకీ నే చెప్పేది ఏంటంటే, మనుల్లో మలేరియా జ్వరం బాగా పెరిగిపోయింది, గుడిసెల్లో మొదలైంది, మెల్లిగా ఊళ్ళోకి వాకింది, మొన్న నాగిగాడి పిల్లని చచ్చిపోయింది, నిన్న నర్సయ్య తల్లి చచ్చిపోయింది. ఏం చెప్తున్నాను, నిన్న నర్సయ్య తల్లి చచ్చిపోయింది. ఇక ఇదిలా జరుగుతూ ఉంటే కొన్నాళ్ళకి ఊర్లో ఎవ్వరూ మిగలరు, మనమేదో తప్పు చేసి ఉంటాం, అందుకే అమ్మోరు మన మీద చాలా కోపంగా ఉంది. అందుకని అమ్మోరిని శాంతింపజేయడానికి జాతర చెయ్యాలి. జాతరకు కావలసిన ఏర్పాట్లన్నీ మన ఎంకయ్య గారు సొత్తారు. ఎంకయ్యడే ఎంకయ్య, ఏందయ్యా అట దూరంగా కూసున్నావు? జాతర ఏర్పాట్లన్నీ చూడొద్దు, అలా దూరంగా ఉంటే అట దా.
2: నీ స్పీచ్, నీ తుమ్ములు వరుసగా గాని నేను ఇక్కడే కూర్చొని వింటాలే.
3: వారిని నేను తుమ్ముతున్నానంటూ నువ్వు కూడా తుమ్ములు మొదలెట్టేసినావే.
2: అందుకే కదయ్యా ఇందాక నుంచి చెప్పేది, నువ్వు మొఖం మీద తుమ్మి నాకు కూడా తుమ్ములు అంటించినావు కదా. తుమ్ములు అంటు రోగం అయ్యా, మా ఓడు చెప్పినాడు, వాళ్ళ బర్లో చెప్పినారంట.
3: అంటు రోగం ఏందయ్యా అంటే, అంటుకుంటే వచ్చుద్దా? అట్లాంటిదే, మరి నేను నిన్ను అంటుకోలేదు కదా.
2: అంటుకోలేదు కాని అంతకంటే ఎక్కువేగా నీ తుమ్ములతో నన్ను తానం చేయించినావు కదయ్యా ఇందాక నుంచి, వెంటనే నీ తుమ్ములు నాకు అంటుకున్నాయి.
3: మరి నాకు పోలేదండయ్యా.
2: రాకుండా ఉండాలే గాని వచ్చాక అంత తొందరగా పోతాయా? ఏంది సర్లే పద, అలా మాట్లాడుకుంటా పోదాం, అలాగే మా ఇంట్లో కషాయం కాయించుకొని తాగుదాం.
3: అట్టాగే పోదవయ్యా పోదాం.
4: నమస్కారం అమ్మా. అయ్యా
3: వారిని ఏం వినయం. ఎరా నారిగా, బాస్ అవుతున్నావా?
4: నా పేరు నారిగాడు కాదు, నారాయణ.
3: వారిని చాలా పెద్దోడి అయిపోయావే.
2: మా ఓడికి నారిగాడని పిలిస్తే చాలా కోపం, బర్లో చదువుకుంటున్నాడు కదా.
3: అయితే నారిగా కాదులే, ఓరి నారాయణ, ఏంటిరా మీ బర్లో పంతులు గారు చాలా విషయాలు చెప్పారంటని, ఇది నాకు కూడా కాత్తంత చెప్పు.
4: దేని గురించి చెప్పమంటారు?
3: అదేరా, ఇందాక మీ నాన్న చెప్తున్నాడు అదేదో అంటు రోగం అంట. అంటే రోగాల్లో అంటు రోగాలు, అంటని రోగాలు అని రెండుంటాయేంది?
4: అవి అంటని రోగాలు కాదుమా అయ్యా, రోగాలు రెండు రకాలు. ఒకటి మామూలుగా వచ్చే రోగాలు, ఇవి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అంటుకోవు. రెండో రకం రోగాలు అంటు రోగాలు, ఇవి ఒకళ్ళకి వస్తే జాగ్రత్తలు తీసుకోకపోతే మిగతా వాళ్ళకు కూడా వస్తాయి.
3: అట్టగా అయితే ఈ అంటు రోగాలు ఎట్టా వస్తాయంటావు?
4: నీళ్ల ద్వారా, గాలి ద్వారా, ఒకరినొకరు రాచుకుంటూ తిరగటం ద్వారా, దోమల్లాంటి కీటకాల ద్వారా అంటు రోగాలు వస్తాయి.

0: అల్లోంచి కూడా వస్తాయా? ఇదేదో వింతగా ఉంది.
1: మావయ్య, మీరు తుమ్మేటప్పుడు పక్కకి తిరిగి తుమ్మాలి, లేకపోతే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మాలి.
0: అట్టనా? అయితే ఇవి ఎట్ట వస్తున్నాయా కొంచెం చెప్పబ్బయ్య.
1: కొన్ని కంటికి కనిపించని చిన్న జీవులుంటాయి, జలుబు దగ్గు వాటి వల్ల గాలి ద్వారా కలుగుతాయి. మనం తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు నోటికి అడ్డం పెట్టుకోకపోతే ఆ జీవులు వాళ్ళ నోట్లోంచి గాల్లోకి వచ్చి తిరిగి పక్క వాళ్ళ శరీరంలోకి పోతాయి. వాళ్ళకి తిరిగి జలుబు దగ్గు వస్తాయి.
2: ఓహో, నే చెప్పరా మున్సబో, నా తుమ్ములు ఎట్టొచ్చాయనుకున్నావు? నువ్వు నా మొగం మీద తుమ్మినావు కదా, దాంతో తుమ్ములు నాకు కూడా అంటుకున్నాయి.
0: అట్టనా? మరి నీళ్లలో కూడా ఉంటాయంటనా ఈ జీవులు?
1: ఆ, నీళ్లలో కూడా ఉంటాయి. ఆ నీళ్లు జబ్బులు లేని వాళ్ళు తాగితే వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి.
0: అటైతే వాటిని తీసేసి నీళ్లు తాగితే పోలా?
1: వాటిని తీయటానికి అవి కంటికి కనిపిస్తే కదా.
0: మరైతే ఎట్టగయ్యా, తికముక పెట్టేస్తున్నావు నువ్వు.
1: నీళ్ళని బాగా కాచి చల్లార్చే తాగాలి. నీళ్ళని కాచినప్పుడు ఈ రోగాల్ని కలిగించే జీవులు చచ్చిపోతాయి. ఆ నీళ్లు తాగితే మనకి రోగాలు రావు.
2: వీడు బర్లోకి వెళ్ళి చదువుకుంటున్నప్పటి నుంచి మా ఇంట్లో అట్టానే చేస్తున్నాం, లేకపోతే వీడు ఊరుకుంటాడేంటి?
0: అట్టనా? మరైతే ఈ నీళ్ల ద్వారా ఏ ఏ జబ్బులు వస్తాయబ్బయ్య?
1: నీళ్ల ద్వారా కలరా విరేచనాలు అనే జబ్బులు వస్తాయి.
2: అంతేకాదు మున్సబో, ఇప్పుడు మన వాళ్ళందరూ ఒంటికి రెంటికి ఆ చెరువు కాడికే పోతారు కదా, వాటి మీద ఈగలు ఆల్తాయి. ఆ ఈగలు తిరిగి మన అన్నం మీద ఆలినప్పుడు ఆ జీవులు మన అన్నంలోకి పోతాయంట. మనకేది తెలియదు కదా, ఆ అన్నం తినేసరికి మనకి జబ్బులు వస్తాయి.
0: అయితే ఎంకయ్యా, మనం ఆ చెరువులో నీళ్లే కదా తాగేది, ఇవన్నీ ఆ నీళ్ళలోకి పోతాయన్నమాట. అదే నీళ్లు మనం తాగుతున్నామా?
1: అందుకే మేము నీళ్లు కాచి తాగుతాం.
0: మరైతే మిగతా కూడా చెప్పే నాయన, తొందరగా చెప్పే తొందరగా. అదేదో కీటకాలు అన్నావు, అదేంది?
1: రాత్రుళ్ళు మనల్ని దోమలు కుడతాయి కదా, ఈ దోమలు మలేరియా జ్వరం ఉన్న వాళ్ళని కుట్టాయనుకో, వాళ్ళ శరీరంలోంచి రక్తం పీల్చినప్పుడు ఈ రోగ జీవులు దోమ శరీరంలోకి వెళ్తాయి. ఆ దోమలు తిరిగి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కుడితే రోగ జీవులు వాళ్ళ శరీరంలోకి పోయి వాళ్ళకి రోగాలు కలిగిస్తాయి.
0: దీనికి ఇంత కథుందన్నమాట.
1: ఈ దోమల వల్ల మలేరియా బోదకాలు వస్తాయి.
0: మరైతే ఈ అసలు రాకుండా చేయలేమా? రోగాలు వచ్చి బాధపడి డబ్బు ఖర్చెట్టి మందులు కొని ఇవన్నీ మనకెందుకు చెప్పు? అసలు రోగాలు రాకుండా ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పబ్బయ్య.
1: అందరికీ ఇంజక్షన్లు టీకాలు ఇప్పించాలి.
0: మరైతే మొన్న టీకాలు వేసేటోళ్ళు వస్తే అందరూ పారిపోయి దాక్కున్నారు కదరా, టీకాలు వేయించుకోకుండా. నాకు ఇవన్నీ ముందే తెలిస్తే అందరికీ దగ్గరుండి వేయించేటోండి కదా టీకాలు.
2: మా నారాయణ వేయించుకున్నాడుగా. అంతేకాదు, దగ్గరుండి వద్దంటున్నా వినకుండా మా ఇంట్లో అందరికి కూడా వేయించినాడు.
0: మరైతే నారిగా,
1: అదిగో అదే వద్దన్నాను.
0: పోన్లేరా, పొరపాటు అయిపోయింది. మరి టీకాలు వేస్తే ఏటవుద్దిరా?
1: టీకాలు ఇంజక్షన్లు ఇవ్వటం వల్ల మన శరీరంలోకి రోగ జీవులు ప్రవేశించినా రోగాలు రాకుండా ఉండే శక్తి ఏర్పడుతుంది. దానివల్ల మనకు రోగాలు కొన్ని సంవత్సరాల వరకు రావు.
0: అట్టనా? అయితే మన ఊర్లో అందరికీ టీకాలు తీయించాల్సిందే. నేను ఇప్పుడే కబురు పెడతాను వాళ్ళను వచ్చి అందరికీ టీకాలు వేసేయమని. ఇంతకీ అసలు విషయం చెప్పలేదయ్యా, నువ్వు అంటుకుంటే కూడా రోగాలు వస్తాయన్నావు కదా, అదేదో చెప్పావు కాదు నువ్వు.
1: అదే చెప్పబోతున్నా, గజ్జి కళ్ళకలక పొంగు మొదలైన రోగాలు అంటుకుంటే వస్తాయి.
0: మా పాలేరు కొడుకు రోజు చేతులతో పొక్కులు గిల్లుకుంటా ఉంటాడు. ఆడి దగ్గరికి పోవద్దురా అంటే మా చిన్నోడు ఆడితోనే ఆడతానంటాడు. అయితే ఆడికి కూడా ఆ గజ్జి వస్తుందన్నమాట.
1: గజ్జి పొక్కులు గిల్లితే పక్కనే మళ్ళీ పొక్కులు లేస్తాయి, మనకి తెలిసిందే కదా. అదెవరైనా ముట్టుకుంటే వాళ్ళకు కూడా వస్తుందన్నమాట.
2: ముట్టుకుంటేనే కాదు, వాళ్ళ బట్టలు ఎవరన్నా వాడినా కూడా వాళ్ళకు వస్తుంది.
0: అట్టనా? మరైతే ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా కొంచెం చెప్పు.
1: మనం మంచి ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి కావాలి, రోజు వ్యాయామం చేయాలి.
0: అదేందయ్యా అంటే కసరత్తా?
1: ఆ, అదే. ఆహార పదార్థాల మీద ఈగలు వాలకుండా మూతలు ఉంచుకోవాలి, బాగా ఉడికిన ఆహారమే తినాలి, నీటిని కాచి చల్లార్చి తాగాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, రోగాలు రాకుండా ఇంజక్షన్లు టీకాలు తీసుకోవాలి.
0: అదయ్యా ముఖ్యమైంది. నేను ఇప్పుడే పోయి ఆ టీకాలు వేసే టోళ్ళకి కబురు పెడతా. మా ఊళ్ళో అందరికి టీకా.

0: లేచేయమని. మరైతే నువ్వు వస్తా వెంకయ్య.
1: మంచిది.
0: ఇదిగా నీ కొడుకు భలే తెలివిగలోడయ్యా, మంచిగా చదివిపించి డాక్టర్ని చెయ్యి. మనూర్లోనే పనిచేసి మనందరికీ మందులు ఇస్తాడు. మరైతే ఇక అమ్మోరి జాతర అక్కర్లేదుగా. ఇదిగో నారాయణ, మంచిగా చదువుకుని డాక్టర్ అయిపో.
2: అలాగే మాయా.
0: వెంకయ్య, మనూర్లో అందరూ టీకాలు వేయించుకోమని దండోరా వేయిస్తానయ్యా.
1: మంచిది.
0: వస్తానయ్యా, వస్తాను.
1: మంచిది మంచిది.
3: విన్నారుగా, మునసబు అంటు రోగాల్ని రాకుండా చేయాలంటే పరిశుభ్రత పాటించాలని, రోగ నిరోధక టీకాల్ని అంతా వేయించుకోవాలని తెలుసుకొని తన ఊరి వారికి కూడా తెలియజెప్పాలి అనుకున్నాడు. మీరు కూడా మరి ఈ సూత్రాలన్నింటినీ పాటించి ఆరోగ్యవంతులుగా ఉంటారుగా. అంటు రోగాలు అమ్మో అంటుకుంటే తంట. జాగ్రత్త సుమి.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటుకుంటే తంట పాఠం విన్నారు కదా. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కలరా పాఠం వింటారు.
5: పదరా రాము, ఇప్పటికే జాతరకు వచ్చి చాలా సేపు అయింది.
6: ఆగరా, ఈ రంగుల రాట్నం ఒక్కటే ఎక్కి వెళ్ళిపోదాం.
5: ఇప్పటికే 3 సార్లు ఎక్కాం కదరా,
6: ఈ ఒక్కసారి ఎక్కి వెళ్దాం. రారా.
5: సరే పద, ఇంక వెళ్దాం రా.
6: వెళ్దాం, కానీ 2 జీడీలు కొనుక్కుందామా?
5: వద్దు.
6: ఏం, ఎందుకని?
5: ఎక్కడికి పడితే అక్కడ వస్తువులు తినకూడదని మా నాన్నగారు చెప్పారు.
6: అవును, మీ నాన్నగారు డాక్టర్ కదరా.
5: అవునరా.
6: అందుకే అతి జాగ్రత్తలు, జీళ్లు తింటే ఏమీ అవ్వదు. రారా.
5: నువ్వు తింటే తిను, నేను మాత్రం తిన్ను.
6: పిరికి సన్యాసి, ఈ జీడి ఎంత బాగుందో.
5: బాగుంటే నువ్వు తిను, అలా నోరు తెరిచి నన్ను ఊరించక్కర్లేదు.
6: ఒరే, అంత అలా బొంగమూతి పెట్టకురా. జీడి తినకపోయినా పర్వాలేదు, ఆ షర్బత్ అయినా తాగుదాం పదా.
5: అమ్మో, నేను తాగను ఆ షర్బత్ని.
6: మళ్ళీ ఏమైందిరా అనుమానం పక్షి, ఇందాక తాగావుగా.
5: వద్దు, ఇక్కడ శుభ్రంగా లేదు.
6: బాగుందిరా, అయినా వెళ్ళించోడల్లా శుభ్రంగా లేదంటే ఎలారా?
5: శుభ్రంగా లేకపోతే తాగకూడదు, తినకూడదు.
6: మా తాతయ్య చెప్పినట్టు దేనికైనా దంతసిరి ఉండాలి. నువ్వు చూస్తూ లొట్టలేస్తుండు, నేను హాయిగా తాగుతాను.
5: సర్లే, తొందరగా తాగిపోద. ఒరే రాము, పదరా స్కూల్కి వెళ్దాం.
6: నేను రాలేనురా, నాకు నీరసంగా ఉంది.
7: అవును బాబు, పడు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు.
5: ఏమైందండి రాముకి?
7: ఏమో బాబు, రాత్రంతా విరోచనాలు వాంతులతో బాగా నీరసంగా అయిపోయాడు.
6: చూడరా రవి, నా చెయ్యి ఎంత చల్లగా ఉందో.
5: అవును రోయ్, చల్లగా ఉంది. మంది ఏదైనా వేశారా ఆంటీ?
7: లేదు బాబు, ఆసుపత్రికి తీసుకువెళదామని అనుకుంటున్నాను.
5: మీరు ఇక్కడే ఉండండి ఆంటీ, మా నాన్నగారు డాక్టర్గా ఆసుపత్రిలో పనిచేస్తున్నారు, ఆయన నేను తీసుకొస్తాను.
7: సరే బాబు, వెంటనే తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది.
5: ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా. రండి నాన్నగారు, వీడే నా ఫ్రెండ్ రాము.
6: నమస్కారం డాక్టర్ గారు.
8: నమస్తే బాబు.
5: వీరు రాము వాళ్ళ అమ్మగారు.
7: నమస్తే డాక్టర్ గారు.
8: నమస్కారం అమ్మా. ఏమిటి?
7: ఏమిటో, భయంగా ఉందండి. నిన్న రాత్రి నుండి ఒకటే వాంతులు నీళ్ల విరోచనాలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు.
8: మీరేమి కంగారు పడకండి అమ్మా, నేను పరీక్ష చేస్తానుగా. విరోచనాలు వాంతులు కాక ఇంకా ఏవైనా లక్షణాలు ఉన్నాయా?
6: చాలా నీరసంగా ఉందండి, తలనొప్పిగా కూడా ఉంది, దాహం విపరీతంగా వేస్తుంది, విరోచనాలు ప్రారంభం కాగానే కడుపులో నొప్పిగా ఉంటుంది.
8: చూడరాము, మరి కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా ఏమైనా ఉందమ్మా?
6: అవునండి, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, శరీరం కూడా చల్లగా అయిపోతుంది.
7: అదేమిటో డాక్టర్ గారు, మాట కూడా పూర్తిగా మారిపోయిందండి, శ్వాస కూడా దీర్ఘంగా తీస్తున్నాడు.
8: అలాగా రాము, ఎప్పటి నుంచి నీకు ఇలా ఉంది?
6: నిన్న సాయంత్రం నుండి ఇలాగే ఉందండి.
8: ఏమండి, మీ అబ్బాయికి బయట తిండి తినే అలవాటు ఉందా?
7: అబ్బే లేదండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ ఇచ్చి మరీ పంపిస్తాను.
8: ఓహో, పోనీ ఈ మధ్య మీ వాడు ఎక్కడికైనా ఏదైనా వేరే ఊరు వెళ్ళటం జరిగిందే?
7: పోయిన వారం పక్క ఊళ్ళో జాతర జరుగుతుంటే వెళ్ళాడండి, వెళ్ళి కూడా 5 రోజులు అయిపోయింది.
8: విషయం అర్థమైందమ్మా, మీ అబ్బాయికున్న లక్షణాలను బట్టి కలరా జ్వరం వచ్చినట్టు తెలుస్తుంది.
7: కలరా జ్వరమా?
8: అవునండి.

0: ఈ కలరాయ్ అధైర్యపడకండి. పక్కూరి జాతరకెళ్ళి కలరాతో వచ్చిన ఇద్దరు ముగ్గురికి ఇప్పుడే చికిత్స చేసి వస్తున్నాను.
1: అయ్యి బాబోయ్, ఎట్లాగండి?
0: చూడమ్మా, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి నయం చేయవచ్చు.
1: రాముకి వచ్చింది కలరాని ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు నాన్నగారు?
0: రాము చెప్పిన విషయాలను బట్టి చూడ్రవి, నీళ్ల విరోచనాలు కావటం, వాంతులు అవ్వటం, కండరాలు కొంకర్లు పోవటం, మూత్ర విసర్జన తగ్గటం, నీరసం, ఇవన్నీ కలరా వ్యాధి లక్షణాలు అన్నమాట.
1: డాక్టర్ గారు, మా అబ్బాయికి ఈ వ్యాధి ఎట్లా వచ్చిందంటారు?
0: ఈ వ్యాధి రావటానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. ముఖ్యంగా జాతరలు సంబరాలు అయినప్పుడు కలుషితమైన నీటిని త్రాగినా, ఈగలు వాలిన తినుబండారాలను తిన్నా వాటిలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. పచ్చిపళ్ళు, మిగల పండిన పండ్లు కుళ్ళినవి తినటం వల్ల కూడా వస్తుంది.
1: మరి ఇందాక రాముకి బయట తిండి తినే అలవాటు ఉందని ఎందుకు అడిగారు నాన్నగారు?
0: ఎందుకంటే బయట షాపుల్లో తయారు చేసిన పదార్థాలు తినటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. కనుక అందరికీ కనిపించేటట్టు మూతలు పెట్టకుండా పదార్థాలు పెట్టడం వల్ల ఈగలు వాటి మీద వాలి కలరాని తెచ్చే బ్యాక్టీరియాని వ్యాప్తి చెందిస్తాయి.
1: జాతరకు వెళ్ళి 4-5 రోజులు అయిపోయింది కదండి, ఇప్పుడు రావడం ఏమిటి?
0: అదేనమ్మా, బ్యాక్టీరియా అని చెప్పాను కదా, అది శరీరంలో ప్రవేశించిన 4-5 రోజులకి ఈ కలరా లక్షణాలు ప్రారంభమవుతాయన్నమాట.
1: మరి కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా వస్తుందంటున్నారు, నీరు తాగకుండా ఉండలేం కదా నాన్నగారు?
0: నీరు తాగకుండా ఉండమనటం లేదు రవి. కొళాయి నీరు కానీ, బావి నీరు కానీ, కాలువ నీరు కానీ మనకు తేటగా కనిపిస్తే అలాగే తాగేస్తాం.
2: అలా తాగకూడదండి.
0: తాగకూడదు రాము, నీళ్లను కాచి బాగా వడపోసి తాగాలి. ఇంకో విషయం ఏమిటంటే, మురికి నీటిలో పుట్టి పెరిగిన పీతలు, నత్తగుల్లలు తినటం వల్ల కూడా కలరా వస్తుంది. అలాగే మురికి నీటితో సాగు చేయబడిన తోటలలో పెంచబడిన కూరగాయలు కూడా కలరా తెచ్చే బ్యాక్టీరియాని కలిగి ఉంటాయి. రాము, జాతరలో సోడాలు కానీ, పానకాలు కానీ, షర్బత్లు కానీ ఏమైనా తాగావా?
2: 2 సార్లు షర్బత్ మాత్రం తాగారండి.
0: అది ఆ షర్బత్తే ఈ కలరా జ్వరానికి కారణం అయి ఉండవచ్చు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసిన షర్బత్ తాగటం వల్ల కూడా కలరా వస్తుంది. అదేవిధంగా అపరిశుభ్రమైన నీటిని పాలల్లో కలపటం వల్ల, ఆ పాలతో తయారు చేసిన తినుబండారాలు తినటం వల్ల కూడా ఈ కలరా వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
2: మరి జాతరలు సంబరాలు జరిగినప్పుడు ఏమీ తెలియకూడదా అండి?
0: అపరిశుభ్రంగా ఉన్నవి, సందేహంగా అనిపించిన ఫలాహారాలు తినకూడదు. ముఖ్యంగా మురికి కాలువల దగ్గర అమ్మే వస్తువుని అస్సలే తినకూడదు. ఎందుకంటే అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండి ఈగల గుంపు కదిలి కలరా బ్యాక్టీరియాల్ని తమ రెక్కల మీద, కాళ్ళ మీద తీసుకువచ్చి ఆహార పానీయాల మీద వెదజల్లుతాయి.
1: మరి ఇప్పుడు ఎలా డాక్టర్ గారు?
0: అధైర్యపడకండి అమ్మా, మందులు ఇస్తాను. రాముని ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచండి. గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు కిటికీలు, తలుపులు తీయండి.
1: అంటే వేరుగా ఉంచాలండి?
0: అవును రవి, వేరుగానే ఉంచాలి. వీలైతే ఈగలు వంటివి ప్రవేశించకుండా తీగేవల, అదేనోవే మెష్ లాంటివి వేయండి.
1: అలాగేనండి.
0: ఇంకో ముఖ్య విషయం అమ్మా, విసర్జనాలను క్రిమి సంహారక ద్రవాలతో కప్పి వీలైనంత త్వరగా కాల్చేయండి. అలా చేయటం కుదరకపోతే నీటి వసతులకు దూరంగా లోతైన గుంటల్లో పూడ్చాల్సుమా.
1: ఇంటి బయట పడేస్తే చాలదా నాన్నగారు?
0: అలా చేయకూడదు రవి, వాటిని ఇంటి పెరటిలోనో వీధి గుమ్మంలోనో పడేయటం చాలా ప్రమాదకరం.
1: ఇంకా ఏం చేయాలి డాక్టర్ గారు?
0: చూడమ్మా, కలరా వచ్చిన రాముకి సేవ చేసేవాళ్ళు మీరైనా మరెవరైనా డెట్టాల్ లాంటి క్రిమి సంహారక ద్రవంతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అంటే ఏ రకమైన మలినాలు మీ చేతులకి ఉండకుండా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట.
1: అలా ఎందుకు చేయాలి నాన్నగారు?
0: ఎందుకంటే కలరా అంటువ్యాధి కనుక ఒకరి నుండి మరొకరికి సంక్రమించే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మీరు భోజనం చేసే ముందు సబ్బునీళ్లతో శుభ్రంగా కడుక్కుని కొన్ని నిమిషాల పాటు క్రిమి సంహారక మందులో చేతులు ముంచి ఉంచాలి. రాము కోసం ఉపయోగించిన తువ్వాలు, జేబురమాళ్ళు, గిన్నెలు వగైరాల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించకూడదు. ఏ విషయంలో అయినా రాముని గనక తాకవలసి వస్తే వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాల్సిమా.
1: అలాగేనండి. ఇంతకీ ఏ రకమైన ఆహారం ఇవ్వాలండి?
0: బార్లీ, గ్లూకోజు ఇవ్వవచ్చు. దాహంగా ఉంటే మంచినీటిలో నిమ్మరసం కలిపి ఇవ్వండి.

0: రాము గట్టిగా ఉండే పదార్థాలు తినకూడదా నాన్నగారు?
1: తినకూడదు అయ్యి, తినకూడదు. ఎందుకో తెలుసా? కలరా తగ్గేంత వరకు తొందరపడి ఎలాంటి గట్టి పదార్థాలు తినకూడదు.
2: అలాగే రండి.
0: మరి మీరు చెప్పినట్టు విడిగా ఉంచడం వల్ల కలరా వచ్చిన వాళ్ళకి ఏ పని చేసినా వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవడం వల్ల, వీళ్ళు వాడిన బట్టల్ని వస్తువుల్ని వాడకపోవడం వల్ల కలరా వ్యాప్తి చెందదండి?
1: వ్యాప్తి చెందదు రవి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు నాకు కలరా వచ్చింది, కానీ అసలు రాకుండా ఉండే అవకాశమే లేదా డాక్టర్ గారు?
1: ఎందుకు లేదో రాము, ఏ ప్రాంతంలోనైనా కలరా వ్యాపించిందని తెలిస్తే ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయించుకోవాలి సుమా.
0: ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలన్నమాట.
1: అవును రవి. వస్తానండి, అవతల ఇంకా పేషెంట్ను చూడాలి. నేను చెప్పినవి మీకు గుర్తున్నాయిగా? మర్చిపోకుండా ఆహార పదార్థాలున్న పాత్రల మీద మూతలు వేయండి, ఈగలు వాలకుండా తీగ జల్లడ అదేనండి మెషిన్ వాడండి, వీలైతే వండిన వెంటనే వేడివేడిగా భోజనం చేయండి. ఒకవేళ ఏదైనా కారణం చేత భోజనం చేయటం ఆలస్యమైతే మట్టికి జాగ్రత్తగా పదార్థాలు దాచండి. ఎట్టి పరిస్థితుల్లో పులిసిపోయిన బూజు పట్టిన పదార్థాలు భుజించకండి. పళ్ళని కూరగాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాతే మాత్రం వండండి.
0: అలాగే డాక్టర్ గారు.
1: మరి వస్తానండి. పదరవి, నీకు టాబ్లెట్లు ఇస్తాను, నువ్వు రాముకి తెచ్చిద్దు గాని.
0: పదండి నాన్నగారు, ఇప్పుడే మాత్రలు తెస్తానండి, వెళ్తున్నా.
3: అలాగే బాబు.
1: ఎలా ఉంది రాము?
2: కలరా తగ్గిపోయింది.
1: గుడ్. చెప్పినవి చెప్పినట్టుగా చేయటం వల్ల కలరా తగ్గిపోయింది.
3: ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు డాక్టర్ గారు, వాంతులు విరోచనాలు అవ్వడం లేదు. మీ దయవల్ల వాడు ఆరోగ్యంగా ఉన్నాడు.
1: అంత మాటలు అనకండి అమ్మా, నేను చేసే వైద్యానికి మీరు సహకరించారు. రాము, ఈసారి మళ్ళీ జాతరలో.
2: అసలు జాతరకే వెళ్ళండి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళవద్దని చెప్పడం లేదు, జాతరకే కాదు ఎక్కడికి వెళ్ళినా శుచి శుభ్రంగా ఉండే స్థలంలోనే నీటిని త్రాగాలి, తినే పదార్థాలు కూడా కలుషితమై ఉండకూడదు, తెలిసిందే?
2: సరేనండి. కలుషితమైన నీటి ద్వారా వచ్చే బ్యాక్టీరియా వల్ల మనకి కలరా వస్తుందని తెలిసింది కనుక ఏ మాత్రం సందేహం కలిగినా అక్కడ నీరు తాగను.
0: ఒరే రాము, నీలాగా చాలా మందికి మన ఊళ్ళో కలరా వచ్చిందని తెలిసి ముందు జాగ్రత్తగా ఇదిగో టీకాలు వేయించుకున్నా.
3: అంతే కాదండి, రాముకి కలరా వచ్చిన దగ్గర నుండి ఆహార పదార్థాలపై ఎంత పనిలో ఉన్నా మర్చిపోకుండా మూతలు పెడుతున్నాను. ఈగల్ని వీలైనంత వరకు నిర్మూలించే ప్రయత్నంలో ఇంటిని పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను డాక్టర్ గారు.
2: డాక్టర్ గారు, ఇది వరకు అట్లా ఎక్కడ పడితే అక్కడ షర్బత్తులు తాగలండి, పచ్చి పళ్ళు మిగిలి పండిన పళ్ళు కూడా తినను, అసలు బజార్లో అపరిశుభ్రం అనిపించింది ఏది తినను తాగను.
0: నేను అంతే. రాము, మేము ఇప్పుడు కుళాయిలో నీరు ఎంత తేటగా కనిపించినా కానీ కాచి తాగుతున్నాం, తెలుసా?
2: మేము కూడా అలాగే చేస్తున్నాం రవి, తెలుసా?
1: వెరీ గుడ్. అలా చేస్తే ఏ అంటువ్యాధి మన దగ్గరకు రాదు. ఆరోగ్య సూత్రాలు పాటించడం మన అందరి ప్రథమ కర్తవ్యం.
4: అవును, మా పుస్తకాల్లో రాసినట్టు ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా చదువుకోవచ్చు.
1: నిజం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.
3: బాగా చెప్పారండి.
5: మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని అంటుకుంటే తంట అలానే కలరా పాఠం విన్నారు కదా. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అందువరకు సెలవు, నమస్కారం.
6: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
7: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
8: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
7: మరి కరెంటు బిల్లుకు
8: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
7: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
8: సరే. PM సూర్యఘర్

0: FM 90.4.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు అలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్

0: హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు లిజినెస్. మరి ఈనాటి మన కార్యక్రమంలో ఎప్పట్లైనా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ప్రతి వాళ్ళకి పువ్వులాంటి అందం, పరిమళం లాంటి ఐశ్వర్యం ఉండకపోవచ్చు, కానీ వేల వేల పువ్వుల మధ్య ఉన్న ఆకు కూడా స్పష్టంగా కనబడుతుంది. దాన్ని వ్యక్తిత్వం అంటారు కదండి. అంటే ప్రతి వాళ్ళకి కూడా మరి పువ్వులాంటి అందం, పరిమళం లాంటి ఐశ్వర్యం ఉండకపోవచ్చు, కానీ వేల వేల పువ్వుల మధ్య ఉన్న ఆకు కూడా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. దాన్ని వ్యక్తిత్వం అంటారు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాం, అలానే ఈరోజు మా కోసం రౌడీ అల్లుడు చిత్ర నుండి చిలుక క్షేమమా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శ్రీకృష్ణుడు పంచతన్మాత్రేయుడు అట. మరి శ్రీకృష్ణుడు ఏంటంటే లీలా మానుష రూపుడు, మానవుడిగా దైవంగా మార్చి మార్చి తన వైభవాన్ని ప్రదర్శించాడు. మరి శ్రీకృష్ణుడు పంచతన్మాత్రేయుడు అని చెప్పుకున్నాం కదా, ఏంటా పంచతన్మాత్రేయుడు అంటే శాంతం, దాస్యం, వాత్సల్యం, సఖ్యం, మధురం. ఈ భావాలను భక్తులు భగవంతుణ్ణి చేరుకుని సులభ మార్గాలుగా భావించాలి. మరి వాటిని స్వయంగా శ్రీకృష్ణుడి జీవితంలో కూడా మనం చూడొచ్చు. ముందుగా మనం శాంతం గురించి తెలుసుకుందాం. ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా నందనందనుడు శాంతంగా వ్యవహరించాడు. శిశుపాలుడు నిండు సభలో అవమానపరిచి అనరాని మాటలంటున్నా ప్రతిఘటించలేదు, ఉద్రేకపడలేదు. భీష్మాదులు శిశుపాలుణ్ణి హెచ్చరిస్తున్నా తాను మాత్రం పౌరుషానికి పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులను శాంతంగానే కాచాడు. ఇక తర్వాత దాస్యం. పెద్దల వద్ద వినయ విధేయతలతో ఉండటమే దాస్యభావం. దేవాదిదేవుడైన అగ్రజుల వద్ద అణగోగానే మెలిగాడు. గురువు సాందీపుని వద్ద బంటులా పనిచేశాడు. రేపల్లెలో గోవుల కాపరిగా ఆ మూగజీవాలను సేవించాడు. అందుకే దాస్యంలో ఆయనను మించిన దివ్యాంశుడు లేరు అంటారు. ఇక తర్వాత వాత్సల్యం. మరి చిన్నవాళ్లతో ప్రేమగా ఆదరంగా ఉండటం వాత్సల్యం. ధీర గంభీరుడైన దేవకీపుత్రుడు వాత్సల్యానికి కూడా మారుపేరు. తనను ఆశ్రయించిన వారిని ఆదుకోవడంలో ఆయనను మించిన కరుణామూర్తి మరొకరు కానరారు. ద్రౌపది అన్నా నీవే దిక్కు అన్నందుకు నిండు సభలు ఆమె గౌరవాన్ని కాపాడాడు. సుయోధనుడు రాజభోగాలను సిద్ధం చేసినా విదురుని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించాడు. ఇక తర్వాత

మరి సన్నిహితులతో స్నేహితులతో ప్రేమగా ఉండటం సఖ్యం. సఖ్యభావంతో సన్నిహితుల హృదయాల్లో నిలిచిపోయాడు ఈ హృషీకేశుడు. మరి చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు నిరుపేదైనా సతీ సమేతంగా అతని పాదాలు కడిగి ఆ జలాన్ని తన తలపై చల్లుకున్నాడు. ఆయన తెచ్చిన అటుకులని మధుర పదార్థాలుగా స్వీకరించాడు. ఇక అర్జునుడికి ఇష్టసఖుడిగా తుది వరకు వెన్నంటే ఉండి కాపాడాడు. ఇక చివరిగా మధుర భావం. మరి తనను ఆరాధించే వాళ్లతో అంతే ఆరాధనతో ఏకమైపోవడం మధుర భావం. గోపికలను మధుర భావంతో ముంచెత్తి వాళ్లను అనేక లీలల్లో ఓలలాడించాడు. వారికి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే అంతిమంగా వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. లిజినెస్, మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరి శ్రీకృష్ణుణ్ణి పంచ తన్మాత్రయుడు అని చెప్పి ఎందుకంటారు తెలుసుకున్నాం కదా. మరి ఆ పంచ అంటే ఐదు ఏంటంటే శాంతం, దాస్యం, వాత్సల్యం, సఖ్యం, మధురం. మరి ఈ ఐదు భావాలకు సంబంధించి మనం శ్రీకృష్ణుల్లోనే చూడొచ్చు అని చక్కటి విషయం అయితే తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాం. అలానే ఈరోజు మా కోసం పూజా చిత్ర నుండి ఎన్నెన్నో జన్మల బంధం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. జిహ్వాగ్రి వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రి మిత్ర బాంధవ, జిహ్వాగ్రి బంధన ప్రాప్తి, జిహ్వాగ్రి మరణం ధ్రువం అంటారు కదండి. ముందుగా మనం జిహ్వాగ్రి వర్తతే లక్ష్మి అంటే మనం మాట్లాడే తీరు బాగుంటే, మన మాటల్లోని మాధుర్యం వల్ల మనకు సంపద కీర్తి అదృష్టం వస్తాయి. ఇక నెక్స్ట్ జిహ్వాగ్రి మిత్ర బాంధవ అంటే మన మృదువైన మాటల వల్లే మంచి మంచి స్నేహితులు బంధువులు ప్రేమానురాగాలు లభిస్తాయి, వారు మనకి చేరువవుతారు. ఇక అలానే జిహ్వాగ్రి బంధన ప్రాప్తి, మరి అదుపు తప్పి లేదా కఠినంగా మాట్లాడితే శత్రుత్వం పెరిగి అనవసరమైన చిక్కులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అలానే జిహ్వాగ్రి మరణం ధ్రువం, మరి మాట ఏ మాత్రం జారినా ఆ కోపం పగ వల్ల ఒకసారి ప్రాణాల మీద కూడా రావచ్చు. కాబట్టి దీని అర్థం సారాంశం ఏంటంటే జిహ్వాగ్రి వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రి మిత్ర బాంధవ, జిహ్వాగ్రి బంధన ప్రాప్తి, జిహ్వాగ్రి మరణం ధ్రువం. మరి సారాంశం ఏంటంటే ఒక మనిషి ఉన్నతికి పతనానికి అతని మాట తీరే ప్రధాన కారణం. తీయగా మాట్లాడితే సంపదలు బంధుమిత్రులు దరిచేరుతారు, మరి అదే కఠినంగా మాట్లాడితే కష్టాలు ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది అని అర్థం అన్నమాట. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ అంటున్నారు ఫ్రమ్ కొత్తగూడెం నుండి యాకోబాష గారు, నూర్జహాన్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి త్రిబులర్ మూవీ నుంచి కొమరం భీముడు అనే చక్కని పాటని అయితే వినిపించమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతిని తో మాట్లాడుతురా.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు గారు రేణుక మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం విజయ మేడం, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా కోసం పులి బెప్పులి ఈ చిత్రం నుండి నీరూపే ఆలాపన అనే చక్కని మధుర గీతాన్ని ప్రసారం చేయండి. మరి పాటను వచ్చేసి పెడన నరసన్న గారి కోసం, అలానే కడప దస్తగిరి గారి కోసం డెడికేట్ చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి నరసన్న గారి కోసం, దస్తగిరి గారి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మనకు నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, రవణమ్మ, సావిత్రి అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం, శుభ బుధవారం. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు చెప్పే టాపిక్లు, పురాణ కథలు మా మనసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి, మైమరిపింపు చేస్తున్నాయి అని చెప్పంటున్నారు. మరి చక్కటి వ్యాఖ్యానంతో మా హృదయాలను అలరిస్తున్న విజయ మ్యామ్కి శుభాభివందనాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా శబ్దమిత్రులైన హిమవంత్ కుమార్ పుట్టినరోజు విజయవాడ, అలానే మరి నంద్యాల జిల్లా నూనెపల్లి రామయ్య గారు పుట్టినరోజు, అలానే మరి గుంటూరు జిల్లా దాసరిపాలెం పూలు శివదాసరెడ్డి గారి పుట్టినరోజు. మరి ఈ ముగ్గురి పుట్టినరోజుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చిత్ర నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరి హిమవంత్ కుమార్ గారికి, అలానే నూనెపల్లి రామయ్య గారికి, అలానే పోలు శివదాసరెడ్డి గారికి, మరి ముగ్గురికి కూడా మరి మీ కుటుంబ సభ్యులందరి నుండి, మరి మీ స్నేహితులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి మీరంతా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ప్రతిరోజు వింటున్నాం, చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు, చాలా మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. మరి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలా ఈరోజు మా కోసం ఈడియట్ చిత్రం నుండి జై వీరాంజనేయ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లకి చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: ఏది తస్సది.

లిజినెస్ మరీ చక్కని పాటలు వింటున్నాం కదండి. కళా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం అంటున్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ యువత చురుకుగా ఉండాలి. ఆ యువత చురుకుగా ఉండాలంటే ఆ యువతలు అభ్యుదయ భావాలు అర్థం చేసుకుని అవగాహన శక్తి నిండుగా ఉండాలి. ఆ అంశాలు యువతలో పటిష్టంగాను పరిపూర్ణంగాను ఉండాలంటే సమాజం పట్ల, దేశం పట్ల, దేశ నాయకుల పట్ల, స్వాతంత్ర్య సమర కాలంలో అసువులు బాసిన దేశమాత ముద్దబిడ్డల పట్ల, సమాజ శ్రేయస్సు పట్ల పరిపూర్ణమైన గ్రిప్ ఉండాలి. మరి అవన్నీ ఉండాలంటే వాటిని వారికి తెలియజేసే గురుతెలియలు ఉండాలి. అలాంటి గురువులు మనకు తెలియాలంటే మనకు తొలి గురువైన అమ్మ, బలి గురువైన నాన్నగు మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే యువత మంచి నడవడికి గల యువతగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. తద్వారా వారికి, వారి ద్వారా వారి తల్లిదండ్రులకు, వారింట్లో కుటుంబ సభ్యులకు, అంతేకాకుండా ఈ సమాజానికి, దేశానికి ఎంతో పురోగాభివృద్ధి లభిస్తుంది. అలాంటి యువత కోసమే జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనగా మహాత్మా గాంధీ, శాంతిదూత చాచా నెహ్రూ అనగా జవహర్లాల్ నెహ్రూ గారు, మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఆశించేవారు. వారి ఆశ వారికే కాకుండా వారితో పాటు ఇప్పటి తరంలో పెద్దలందరూ యువత మంచి నడవడికతో ముందుకు సాగాలని, ఆ యువత నీడలో మనం, మన దేశ ప్రజలు హాయిగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే ఆ అమృత తుల్యమైన పదాలకు సార్థకత చేకూరినప్పుడే అతిథి దేవోభవ అని యువత ఈ యొక్క మన భారతదేశాన్ని, మన భారతదేశంలో ప్రజలనే కాకుండా మన భారతదేశంలో సత్సంబంధాలు కొనసాగించే ఇతర దేశాలను సంహితం అతిథి దేవోభవ అని గౌరవించడం జరుగుతుంది. అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ సందర్భంగా మన రేడియో విష్ణు ఛానల్లో ప్రసారమయ్యే సరదాగా కాసేపు కార్యక్రమానికి మరి తెర మీదుగాను, మన రేడియో విష్ణు ఛానల్లో ప్రసారమయ్యే మిగతా కార్యక్రమాలన్నింటికీ అంతర్గతంగాను, తెర వెనుక గాను మరి రథసారథి లాంటి విజయ బంగారు తల్లి మాదిరిగానే దేశానికి వెన్నెముక లాంటి యువత యువకులందరికీ కూడా మరి ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే గాంధీ నెహ్రూలు యువతను అభినందిస్తున్నారనంటూ మరి బాలుగారి వారి బృందంతో ఆలపించిన పాటను వినిపించగలరు అంటున్నారు. మరి విశ్వరూపం చిత్రం నుండి బాలుగారి బృందం ఆలపించినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారి రచనలు, మరి చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడు ఎక్కడో పుడతారు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మేడం, మీరు ఈరోజు త్రిబుల్ ధమాకా అని చెప్పి అంటున్నారు. మరి విజయవాడలో ఉన్నటువంటి హిమవంత్ కుమార్ గారి పుట్టినరోజు, అలానే మరి గుంటూరు జిల్లా దాసరిపల్లెలో ఉన్నటువంటి పోలు శివదాస్ రెడ్డి గారి పుట్టినరోజు, అలానే నంద్యాల జిల్లా మరి నూనెపల్లి రామయ్య గారి పుట్టినరోజు, మరి వీరందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటని అయితే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి హిమవంత్ కుమార్ గారికి, శివదాస్ రెడ్డి గారికి, రామయ్య గారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే డున్నా గ్రామం నుండి సోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు మరి ఆగస్టు 12 మరి జాతీయ యువజన దినోత్సవం అని చెప్పి అంటున్నారు. మరి యువత నీదే రేపటి భవిత, కావాలి దేశానికి చేయూత, స్వామి వివేకానంద జీవితం నీకు కావాలి ఆదర్శం, రేపటి వెలుగులు పంచే సూర్యుడవు నీవే, నూతన భవిష్యత్తును తీర్చిదిద్దేది నీవే, అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన జ్యోతులు వెదజల్లేదే నీవే, అన్యాయాలని అక్రమాలని అరికట్టేదే నీవే. అందుకే ఓ యువత ఉప్పెనిలా ఉరికిరా, ఉల్కలా దూసుకురా, సుడిగాలిలా తరలిరా, ప్రభంజనుల్లా పరుగునరా, దేశాన్ని నీ తోటివారిని కాపాడటానికి రా అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి మరి మా అన్నయ్య హిమవంత్ కుమార్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు చెల్లెలు మూవీ నుంచి అన్నయ్య హృదయం దేవాలయం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అన్నయ్య గారు అయినటువంటి హిమవంత్ కుమార్ గారు మరి విజయవాడలో పుట్టినరోజు జరుపుకుంటున్నారంటున్నారు. వారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలా నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మీ గారు, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుమ్మిన్ కుమార్, సిద్ధార్థ్, త్రివర్ణ, అదిర, చైతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి విజయ మేడంకి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు మా కోసం కొరియన్ కనకరాజు మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి మనకి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి కోకిల కోకిల కూ అన్నది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మాటలు పడే చూసుకోలేదమ్మే.
2: కాడే తాకి సంద్రం తీయగ ఎన్నే.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఒక్క మాట అనే కథను నిన్నటి తెరవై భాగం వింటారు. మాట్లాడాలనిపించలేదు, కాసేపాగి తానే అంది భారతి. ఎవరితో కూడా? మళ్ళీ మౌనం. బృంద భారతి కళ్ళల్లోకి చూసింది. కళ్ళు మనసుకు వాకిళ్ళు అంటారు. ఏ భావము, ఏ స్పందన ఎరుగని గాజు గోళాల్లా ఘనీభవించిన మౌనాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. భారతి కాస్త తేరుకున్నట్లుంది. లేచి మంచం మీద బాసింపట్ట వేసుకుని కూర్చుంది. మునివేళ్లతో జుట్టును కాస్త పైకి ఎగదోసి ముడివేసుకుంది. ముంతంత కొప్పు, భారతిది పొడవాటి అందమైన తలకట్టు, అక్కడక్కడ నిరిసిన వెంట్రుకలు జలతారు తీగల్లా మరింత అందాన్ని ఇస్తున్నాయి. వడలిన ముఖం, దుఃఖభారంతో వంకిన శరీరం ఒక విషాదభరిత వర్ణచిత్రంలా ఉంది. భారతి లేచి నిలబడింది. తూలి పడబోయింది. తమాయించుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బృంద కాఫీ కప్పును భారతికి అందిస్తూ చొరవగా అంది, పెద్దమ్మా ఆకలి, ఆదివారం కదా, నువ్వేదైనా కమ్మగా వండి పెడతావని ఇలా పొద్దుటే వచ్చా. భారతి బృంద పక్కన వచ్చి కూర్చుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ తేటగడిగింది, నిన్ను భార్గవి పంపింది కదరా. బృంద గతుక్కుమంది, అబద్ధం చెప్పినా అతికినట్లు చెప్పాలిరా. భారతి మొదటిసారిగా నవ్వింది. బృంద కూడా నవ్వేసింది. ఒక్కసారిగా వాతావరణం తేలికపడింది. పిల్లలు దూరానున్నారు, అయితే మాత్రం మేము వాళ్లను గురించి ఆలోచిస్తున్నట్లే వాళ్లు మా గురించి ఆలోచించరు. ఈ మధ్య చానాళ్ళయింది మాట్లాడి. మరి భార్గవి, భారత్ కంగారు పడకుండా ఎలా ఉంటారు? ఎటువంటి భావోద్వేగం లేకుండా అంది భారతి పెద్ద.

అన్నీ తెలిసి బృందా ఎంతో కొంత తెలవడం ఒక్కో మారు ఇబ్బందమ్మా. తల వంచి అలవోకగా నవ్వింది భారతి. సరే భార్గవికి చెప్పు, నాకు ఎవరి మీద కోపం లేదు, ఏ విధమైన ఆరోపణ లేదు, ఒక విధమైన నిర్లిప్తభావం నన్ను కమ్మేసింది, నిగూఢమైన నిశ్శబ్దం నన్ను ఆక్రమించేసింది. ఒకటా రెండా 40 ఏళ్ల పైచిలకు భారతి గొంతు పూడుకుపోయింది. బృంద తన చేతిని బిగించి పట్టుకుంది ఓదార్పుగా ఉపశమనంగా. భారతి మాట్లాడడం మొదలుపెట్టింది మహాప్రవాహంలా. నేను విసిగెత్తిపోయాను. మొదట్లో బిడియం, ఆ తరువాత భయం. ఆయన ఎందుకు చీటికి మాటికి మౌనం వహించేవారు తెలిసేది కాదు. నా వలన ఏ పొరపాటు జరిగిందోనని తల్లడిల్లిపోయేదాన్ని, ఏచేదాన్ని, బతిమిలాడేదాన్ని. నా కట్టు బొట్టు, వంట వడ్డన, పిల్లల పెంపకం, చదువులు, బంధుమిత్రులతో వ్యవహారం, ఏ విషయమై ఆయన మనసు నొచ్చుకుందో తెలిసేది కాదు. ఏ తప్పును నేను దిద్దుకోవాలో తెలిసేది కాదు. అనుక్షణం అప్రమత్తమైపోయేదాన్ని. నన్ను నేను నిందించుకుంటూ సవరించుకుంటూ నాకు కోపం వచ్చేది. ఫలానాది ఆయనకు నచ్చిందనో నచ్చలేదనో మాట మాత్రం చెబితే నేను మార్చుకున్నా. అలక దాంపత్యంలోని తీయని జ్ఞాపకం అంటారు. అదేమో కాని నాకు మాత్రం చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఎప్పుడైనా కులాసాగా మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా మౌనం. పిల్లలతో సహా సరదాగా పకపకలాడుతూ ఉంటే హఠాత్తుగా నిశ్శబ్దం. అంతే, పిల్లలకు నాకు భయం. ప్రతి మాట మాట్లాడుతూ ఆయన స్పందనలు అంచనా వేసేవాళ్ళం. ఒక మాట మాట్లాడాలంటే ఎన్నిసార్లు ఆలోచించేవాళ్ళం భయం భయంగా. మా ముగ్గురిలో ఒక సహజ వ్యక్తీకరణ అనేది లేకుండా పోయింది. మా ప్రమేయం లేకుండానే కుటుంబంలో నలుగురం తండ్రి దగ్గర గారాలు పోవాలని, పిల్లలకు భర్త సరసన సరాగాలు తీర్చుకోవాలని నాకు ఉండదు. చనువుగా చొరవగా మాట్లాడే అవకాశమే లేకపోతే ఇక గారాలు మారాలు ఎలా వీలుపడతాయి? భారతి కళ్ళు మూసుకుంది. కనురెప్పల కింద తన సంచలనాన్ని అదిమిపెడుతూ, మాట్లాడాలి, ఎన్నో మాట్లాడాలి. మాట్లాడకపోతే నేనేమిటో ఎలా తెలుస్తుంది? ఒకరితో ఒకరం నోరారా మనసారా మాట్లాడాలి, సహజంగా మాట్లాడాలి, అణకువుగా, గౌరవంగా, మర్యాదగా, ఆకుకు అందకుండా, పోకకు కందకుండా నాకు మాట్లాడని లేదు. ఎందుకంటే అది అన్ని వేళలా వీలుపడదు. ఎలా వీలవుతుంది? నువ్వే చెప్పు బృందా. ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా మాట్లాడుకోలేమా పిల్లల్లాగా? బృందకు ఎలా స్పందించాలో తెలియలేదు. ఆమె ప్రతి మాటతో ఏకీభవిస్తున్నప్పుడు ఏం మాట్లాడగలదు? పెదాలు తడిచేసుకుని నెమ్మదిగా గొణికింది, పెద్దమ్మా ఇంతకు ముందెప్పుడు నువ్విలా? నిజమే, ఇంతకు ముందెప్పుడు నేనిలా మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. చుట్టూ ఎందరున్నా మాట్లాడే మనిషి కొరవంటే నువ్వు నమ్మలే. కాని చుట్టూ నీరున్నా దెబ్బకి తీర్చిన నీటి చుక్క కరువయ్యే సందర్భం నీవు ఊహించగలవు కదా? ఉప్పొంగే సముద్రంపై ఒంటరి ప్రయాణం నా కంటినీరే ఉప్పినై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇన్నాళ్ళు నేను నేను కాదు. భారతి ఓ క్షణం ఆగింది. పూడుకుపోతున్న గొంతును కూడా తీసుకుంది. ఏళ్ల తరబడి నా లోన అణచి ఉంచిన మాటలన్నీ నన్ను లోలోపల తొలిచివేస్తున్నాయి. నేను మీ పెదనాన్నతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను. మధుర భావనలు ముంచెత్తినప్పుడు తీపి ఊసులు కలబోసుకోవాలనుకున్నాను. అమ్మా నాన్నల్ని కోల్పోయినప్పుడు ఆ బాధ ఆయనతో చెప్పుకోవాలనుకున్నాను. పిల్లల ముద్దు మురిపాలు ఆయనతో పంచుకోవాలనుకున్నాను. ఉద్యోగం నాకిచ్చిన స్వేచ్ఛ గురించి వివరించాలనుకున్నాను. నా శరీరానికి నొప్పి కలిగినా, నా మనసు నొచ్చుకున్నా, నా బుద్ధి పరుగులు పెట్టినా మొదట ఆయనకే చెప్పాలనుకున్నాను. కాని నేను మాట్లాడలేకపోయాను. నా సంతోషం, సంఘర్షణ, సంవేదన, సంబరం ఏది విడమర్చి చెప్పలేకపోయాను. ఏ చిన్ని చిన్ని మాటలతో ఓ మానవ సంబంధం రమణీయం అవుతుందో ఆ మాటలన్నీ నాలోనే ఇంగిపోయాయి, ఎగిరిపోయాయి. మోసలెత్తకముందే మోడువారిపోయాయి. ఒక నిర్లిప్తత నా చుట్టూ, నా లోన ఒక్కో మాట భారతి గుండెల్లోంచి పొంగి వస్తున్నాయి.

మెల్లమెల్లగా బరువుగా విసిగిపోయాను. ఇక మిగిలిన జీవితమంతా ఇలాగే గడపాలని నాకు లేదు. ఒక మార్పును కోరుకుంటున్నాను. ఎలాంటి మార్పును కోరుకుంటున్నానో కూడా నేను స్పష్టంగా చెప్పగలను. కాని ఆ మార్పును తీసుకురాలేని అసక్తత నన్ను నిరాశలు ముంచెత్తుతోంది. నేను మనిషిని, నేను మాట్లాడకుండా ఎలా ఉండను? భారతి మాట్లాడుతూనే ఉంది. నీకు లెక్కలంటే మహా ఇష్టం కదరా బృందా. ఈ చిన్న లెక్క చెప్పు. వారానికి 2 నాళ్ళు ఆయన అలక, 2 నాళ్ళు నా నిరాశ, ఒకరోజు నా బతిమిలాట, మరునాడు ఆయన పెట్టు, ఆ తర్వాత రోజు ఆయన అజ్ఞాతం, అంతా మళ్లీ మొదలు. ఈ క్రమంలో మా కుటుంబం సామరస్యంగా గడిపిన వారానికి 8 రోజులు, నెలకు 8 వారాలు, 40 ఏళ్లలో 8 నెలలు బృంద సమాధానం చెప్పలేకపోయింది. భారతి చెప్పిన లెక్క వేయడానికి చంద్రమౌళి గణిత పాండిత్యం అక్కర్లేదు. 7వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్పగలడు. కాని ఇది లోతైన లెక్క, అంకెల గారడీ కాదు కదా. ఒక్క మాటలో వారి జీవితం పెద్దమ్మా, బృంద గొంతు వణికింది. అలాంటి ఆలోచన నన్ను వెంటాడినప్పటి ఒక నిస్పృహ నన్ను మింగేస్తుంది. ఈ లోకం నుంచి నేను మాయమైపోతే బావుండనిపిస్తుంది. చా, ఇంత చదువు చదివి గుమ్మం దగ్గర అలికిడి చంద్రమౌళి ఎప్పటి నుంచి నిలబడి ఉన్నాడో మరి. భారతి, బృంద ఏమీ మాట్లాడలేదు. బృంద నెమ్మదిగా లేచి చంద్రమౌళి దగ్గరకు వెళ్లి నిల్చుంది. భారతి ముఖం పాలిపోయి ఉంది. కొప్పు విడివడి నిడిపాటి వెంట్రుకలు ఆమె ముఖాన్ని చుట్టివేశాయి. ఆమె కనులలో దోబూజులాడిన భావమేదో చంద్రమౌళిని సూటిగా తాకినట్లుంది. బృంద, ఉదయం చూసిన చంద్రమౌళి కాడు ఇతను. బెట్టంతా ఆ ఒక్క చూపుతో సరి మనిషే నీరైనట్లుగా నిలబడిపోయిన్నాడు. బృంద మెల్లగా చంద్రమౌళికి వినబడేట్లుగా అంది, ఇంత చిన్న లెక్క ఎలా తప్పో పెదనన్నా. చంద్రమౌళి బృందవంక తెల్లబోయి చూశాడు. ఆహానికి ఆహం, పొగరికి పొగరు. లెక్క సరికాదు పెదనన్నా. ఎదుటి వారిలోని ఆహాన్ని అధిగమించగల సంస్కారము మనలో ఉండొచ్చు కదా. నువ్వు ఈ కుటుంబానికి పెద్దవి. చంద్రమౌళి కళ్ళు వాల్చేశాడు. వణుకుతున్న పెదవిని బిగించిపెట్టాడు. నిరాశలు, నిస్పృహలు, పెద్దమ్మ ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకునుంటే చంద్రమౌళి విలవలలాడిపోయినట్లుగా చివ్వును తలెత్తి చూశాడు. ఎన్నాళ్ళు ఎవరు ఎవరిని భరించారంటో పెదనన్నా. బృంద అతని ముఖంలోకి లోతుగా చూసి భారంగా బయటకు నడిచింది. చంద్రమౌళి ఎంత మెత్తగా నడుస్తున్నా భారతి వైపు సాగుతున్నా అతని బరువైన పాదాల సవడి బృంద వెనికి వినపడింది. బృంద ఓ క్షణమాగింది. నిట్టూర్చి ఇంటిదారి పట్టింది. గుండె అంతా పట్టేసినట్లయింది. మాట ఎంత శక్తివంతమైంది. ఒకే ఒక్క మాట ఒక వ్యక్తి నిండు జీవితం. ఆలస్యంగానైనా పెద్దమ్మ పెదవి విప్పింది. కాని ఎందరు తమ జీవితకాలంలో ఇలా మాట్లాడే అవకాశం లేకుండా నలిగిపోతున్నారు. పుట్టు మూగవారిని మాట్లాడించడం ఎలాగా అని ఒక పక్క ప్రయత్నిస్తుంటే నోరుండి పుట్టినప్పటినుండి మూకముద్దుల్లా ఎందరూ జీవిస్తున్నారు. నోళ్లు కుట్టేసి, నాలుకలు తెగకోసి, కాళ్ళు చేతులకు బేడీలు వేసి తమ స్వార్థం కోసం బలహీనులను వినియోగించుకున్నారే చరిత్రలో వెదిగిన ఓ అనామిక బానిసలు, అసంఖ్యాక బానిసలు. వాళ్ల మనసుల్లో ఎన్ని మాటలు సుళ్ళు తిరిగుంటాయో. అవును, నిజం, మాటని నియంత్రించి మనిషిని నియంత్రించారు. వాళ్లు పుట్టు బానిసలైతే ఆడవాళ్లు కట్టు బానిసలు. ఇప్పుడు మన కళ్ళెదుట నవనాగరిక సమాజంలో నయాన భయాన ఎందరిని మాట్లాడేయకుండా చేస్తున్నాం. నోరు మెదపినేయని ఈ దౌర్భాగ్యస్థితి మన చుట్టూ కనబడుతూనే ఉందిగా. అంటే ఆ మాట దోచేయబడిన మనుషులందరూ మానవజాతి పరిణామక్రమంలో ఒక అడుగు వెనక్కి నెట్టివేయబడినట్లేగా. అంటే వారిని మూక జంతువుల్లా బతికేట్లుగా నియంత్రించినట్లేగా. చ, బృంద అప్రయత్నంగా బిక్కరగా అంది. వెన్ను జలధరింపు వదిలేలా మళ్లీ భార్గవి ఫోన్. బృంద, అమ్మా నాన్నా ఇద్దరూ ఇప్పుడే మాట్లాడారు. భరత్తో కూడా మాట్లాడారట. బృంద మౌనంగా వింటోంది. ఇంతకీ నాన్నకి ఏం మందు వేశావు? భార్గవి గొంతులో ఎక్కడలేని కుతూహలం. నేను కాదు, పెద్దమ్మే వేసిందా మందు. మాట పెదనాన్న చుట్టూ ఆయన మాటే గెలిచే వాతావరణం ఉంది. అందుకే ఇన్నాళ్ళు ఆయనే మాట్లాడారు. ఇకపై మీరందరూ మాట్లాడదారు.

0: ఆకలిని గ్రహించాడు. అంతే, భార్గవి చిన్నపిల్లలా సంబరపడుతోంది. ఏవైనా ఒక్క మాటతో నాన్నలో ఎంత మార్పు వచ్చింది. బృందను భార్గవి సంబరం కదిలించలేకపోయింది. కాని ఒక్క మాట అన్న పదం భారతి మాటల్ని స్ఫురింపజేసింది. నోర్మై అన్న ఆ ఒక్క మాట కళకళ కాల్చిన కంచి తెప్పలాగా నన్ను అమాంతరం వచ్చి తాకేది. ఆ మాట ఆయన పెదవిని ఎన్ని మాటలు దాటిందో కాని ఆయన కంటి సైగతో, కనుబొమ్మ విరుపుతో, నొసటి ముడతతో, చేతి సైగతో ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చునో అన్ని రకాలుగా నన్ను వచ్చి తాకేది ఆ ఒక్క మాట. నా మాటలన్నింటినీ మింగేసింది. ఇన్నేళ్లుగా భారతి ఆపై మాట్లాడలేకపోయింది. మాట ఆగింది. ఆలోచనలోంచి తేరుకుని అంది బృంద, భార్గవక్క ఏమాత్రానికే చిన్నపిల్లల సంబరపడిపోకే, ఇప్పుడేగా పెదనాన్న మనుషుల్లో పడ్డాడు, మనిషిగా ఎదగని. అదేంటి? భార్గవి అయోమయంగా అంది, అక్క చంప నొంప వెయ్యేలా ఒక్క మాట చాలదా? మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో ఒక్క మాట కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా, ఏం నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చుడు. లీలా కొంచెం వాళ్ళకి చెప్పు.
1: హలో మ్యూజిషియన్స్, అటెండమ్మా.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మాస శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో అన్నపూర్ణమ్మను మంగళవారం శాకంబరి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. 25 రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి సహస్రనామ కుంకుమ పూజలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాస శివరాత్రి సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపం ఉన్న పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రైతన్న మీకోసం జిల్లా ప్రత్యేక అధికారిణి పార్వతి ఎన్ఆర్పి అగ్రహారంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడారు. ఎరువుల అతి వినియోగంతో వరి సాగులో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని, పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఏడీఏ ప్రతాప్ జీవన్ మాట్లాడుతూ పంటల బీమా పథకానికి రైతులు ఈ నెల 15వ తేదీలోపు ఎకరానికి 210 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాలని సూచించారు. కాళ్ల గ్రామంలో వరి పొలాలను ప్రత్యేక అధికారిని పార్వతి పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. ఎప్పటికప్పుడు వాతావరణాన్ని గమనిస్తూ వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని అన్నారు. సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులు, పురుగుమందులను వినియోగించాలని అన్నారు. అనంతరం ఆర్జీ 70/34, ఎంటీయు 12/32 నాట్లు వేసిన పొలాలను పరిశీలించి సూచనలిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటాలని పురపాలక సహాయ కమిషనర్ ఏ రాంబాబు అన్నారు. మంగళవారం సుంకర పద్దై వీధిలోని అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వందే మాతర గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీకలా నిలుస్తోందని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. వందే మాతరం 150 వసంతాల వేడుక, నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో వందే మాతరం గీతం విప్లవ జ్వాలలు వెలిగించిందని అన్నారు. భీమవరం విద్యార్థులు రాష్ట్ర స్థాయి యూసీఎంఎస్లో ప్రతిభ చూపడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో చిన్నారులను ఆయన అభినందించారు. ఈ నెల 9న గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి గణిత పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారని యూసీఎంఎస్ డైరెక్టర్ ఆకుల మౌనిక.

తెలియజేశారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రజలు, విద్యార్థుల ఆలోచనలు, సూచనలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. నేను అనే కార్యక్రమం ద్వారా తమ ఆలోచనలు, సూచనలు సంక్షిప్తంగా వీడియో రూపంలో తెలియజేసి నిర్దేశించిన విధంగా అప్లోడ్ చేయాలని అన్నారు. మంగళవారం గూగుల్ మీట్ నిర్వహించారు. అందరూ ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. దేశభక్తి భావన పెంపొందించేలా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ర్యాలీలు, సమావేశాలు, మొక్కలు నాటడం, ట్రీ గార్డెన్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. 22A కేసుల పరిష్కారంలో ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆర్డీఓలు, తహసీల్దారులతో ఆక్రమణల తొలగింపు, 22A కేసులు, రీసర్వే, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ అంశాలపై సమీక్షించారు. రీసర్వేలో రైతులను భాగస్వామ్యం చేసేలా ముందుగా భూ యజమానులకు సమాచారం అందించాలని రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ రికార్డుల డైరెక్టర్ రోణంకి కోరమనాథ్ సూచించారు. మంగళవారం మొగల్తూరు, పేరుపాలెం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను జేసీ కల్పశ్రీతో కలిసి తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. రీసర్వే అనంతరం విధిగా రైతుల నుంచి ఈకేవైసీ నమోదు చేయాలని అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత దస్తావేజులు పరిశీలించి హద్దుల నిర్ధారణ అనంతరం రైతు చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాస్పుస్తకం అందించేలా చూడాలని అన్నారు. దేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలంటే యువశక్తి అవసరం. ప్రపంచ వ్యాప్తంగా యువత వేర్వేరు పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ వారి ఆశయాలు, లక్ష్యాలు ఒకటే. నేడు అభివృద్ధికి దూరంగా ఉన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ యువతకు అనేక సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అంతర్జాతీయ సహకారం ద్వారా యువతకు సమాన అవకాశాలు కల్పించడం, స్థానిక ప్రపంచ సమస్యల పరిష్కారానికి యువత చూపే సృజనాత్మకతను ప్రోత్సహించడమే యువజనోత్సవం ముఖ్య ఉద్దేశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా యువజనోత్సవాలు నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి అధికారిక ప్రకటన చేసింది. 1999లో యుఎన్ చేసిన తీర్మానంలో ఏటా యువజనోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. 2020 ఆగస్టు 12వ తేదీన మొదటిసారి నిర్వహించారు. యువజనోత్సవం సందర్భంగా కొంతమంది యువత సాధించిన విజయాలను ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు. మద్యం మత్తుతో జీవితాన్ని చిత్తు చేసుకోవద్దని వన్ టౌన్ సిఐ రమేష్ అన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో భీమవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళవారం మాదక ద్రవ్యాల అనర్థాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గిరిధర్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థి సంఘాలు, ఉద్యమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వీబీజీ రామ్జీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి సన్న, చిన్నకారు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ద్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు తెలిపారు. మంగళవారం మొగల్తూరు, కేపీపాలెం గ్రామాల్లోని కొబ్బరి మొక్కలకు రింగ్ ట్రెంచ్ చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ మామిడి, జీడి మామిడి, జామ, నిమ్మతో పాటు పలు రకాలైన పండ్ల తోటలకు ఉచితంగా ఎకరాకు పంటను బట్టి 50,000 నుంచి 2,00,000 వరకు నగదు ప్రోత్సాహకం అందజేయడం జరుగుతుందని అన్నారు. సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును 15వ తేదీ వరకు పొడిగించారు. 2026-27లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎస్సీఓ అనిల్ కుమార్ తెలిపారు. భీమవరంలోని 2 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష మంగళవారం కొనసాగింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 454 మందికి గాను 410 మంది హాజరైనట్లు డిఎస్ఈఓ ఓవీఎస్ అనిల్ కుమార్ తెలిపారు. 44 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, bully, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి

0: ఆఫర్స్తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.

0: చేతను బుతుకుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: గుర్రి పిట్ట తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేది యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: హాయ్, హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మరి రోజు మహిళా ప్రోగ్రాంలో గిల్ట్ గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు తెలుసో తెలియకో స్నేహితులు, కుటుంబ సభ్యుల మీద కోపడుతుంటాం. ఆ నిమిషానికి అదే కరెక్ట్ అనిపించినా కాసేపటికి నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే అనిపిస్తుంటుంది కదండి. అలా అని వారికి క్షమాపణ చెప్పలేని పరిస్థితి. మరి గిల్ట్ని అధిగమించేది ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. గిల్ట్ కొందరిని రోజుల తరబడి వెంబడిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. అపరాధ భావంతో బాధపడే ముందు అసలు మనం చేసింది తప్ప ఒప్పా అని ప్రశ్నించుకోవడం ముఖ్యం. అంతేకాదు, అనవసరంగా తిట్టేశానా అని చింతిస్తూ కూర్చోకుండా

ఓసారి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే తప్పెక్కడ చేశామో తెలుస్తుంది, పరిష్కారము దొరుకుతుంది. దీన్ని బట్టి క్షమాపణలు చెప్పు చూడండి. ఆ భావం నుంచి ఇట్టే బయటపడిపోతారు. కొన్నిసార్లు తప్పెవరిదైనా మీరు లీడ్ తీసుకుని సారీ చెప్తే ఆ సమస్య అక్కడితో పరిష్కారం అయిపోతుంది. మీకు ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలను కొత్త లక్ష్యాలకు మళ్లించుకోండి. అప్పటికీ మనసు మళ్ళకపోతే మీకు దగ్గరైన వాళ్ళు, బాగా నమ్మకం కలిగిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో విషయాన్ని చర్చించండి. వారు చెప్పే సలహాలను తీసుకుంటే మనసు కాస్త తేలిక పడుతుంది. మరి ఈ రోజున మనం మనసు గురించి ఒక చిన్న మాట మాట్లాడుకుందామండి. మనలో చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మనల్ని బాధ పెడితే మనం కోపంగా మాట్లాడతాం, ఆ క్షణంలో మనసులో ఉన్నది చెప్పేస్తాం. కానీ కొంతసేపటి తర్వాత, అయ్యో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే, వాళ్ళు మనసు నొచ్చుకుందేమో, నేనే తప్పు చేశానా అంటూ మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోపం రావడం తప్పు కాదు, బాధపడము తప్పు కాదు, మన భావాల్ని వ్యక్తపరచడం అంతకంటే తప్పు కాదు. మనకు కూడా హద్దులుంటాయి, మనకు గౌరవం కావాలి, మనకు అలసట ఉంటుంది. మనం ఎవరినైనా ఎక్కువగా బాధించేలా మాట్లాడితే, తప్పు జరిగింది అనిపిస్తే క్షమాపణ చెప్పడం చాలా గొప్ప విషయం. కానీ అదే తప్పును గుర్తు చేసుకుంటూ రోజంతా మనల్ని మనమే నిందించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేశానని అంగీకరించడం వేరు, నేనే చెడ్డ మనిషిని అని అనుకోవడం వేరు. మనం మన పిల్లలను తప్పు చేసినప్పుడు ఓదార్చినట్టే మనల్ని మనం కూడా ఓదార్చుకోవాలండి. మరోసారి కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా ఒక నిమిషం ఆగండి, కొంచెం నీళ్లు తాగండి, లోతుగా శ్వాస తీసుకోండి, తర్వాత మాట్లాడండి. ముఖ్యంగా ఇంట్లో అందరి మనసును కాపాడుతూ మీ మనసును మాత్రం గాయపరచుకోవద్దు. మీరొక తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కోడలు కావచ్చు, కానీ అన్నిటికంటే ముందు మీరు కూడా ఒక మనిషి, మీ భావాలకు కూడా విలువ ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి ఒక చిన్న మాట మీకు మీరే చెప్పుకోండి, నేను పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు, నేను కూడా తప్పులు చేయొచ్చు, తప్పుల నుంచి నేర్చుకుని నన్ను నేను ప్రేమించుకుంటూ ముందుకు వెళ్తాను. మీ మనసుకు కూడా కొంచెం సమయం ఇవ్వండి. మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మరింత అందంగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు మనం మనసు గురించి తెలుసుకున్నాం కదండి. కానీ మనసు మాత్రమే కాదు, మన శరీరం కూడా మనతో ఎన్నో విషయాలు చెబుతూనే ఉంటుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా మన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు మహిళల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న ఒక ఆరోగ్య సమస్య PCOS గురించి తెలుసుకుందాం. నెలసర్లు క్రమం తప్పడం, సంతానం లేమి, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ PCOS లక్షణాలు. ఇప్పుడు వీటితో పాటు మహిళల్లో కాగ్నిటివ్ నైపుణ్యాలు దెబ్బతింటున్నట్లు ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. IIT బాంబే నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం PCOS ఉన్న మహిళల్లో శారీరక అనారోగ్యాలతో పాటు మానసిక ఇబ్బందులు పెరుగుతున్నాయట. దీంతో బాధపడుతున్న వారికి చేసే పనిపై శ్రద్ధ లేకపోవడం, ఏం చేసినా మనసు వేరే వాటిపై మళ్ళడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారట. ఈ అధ్యయనం కోసం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న 101 మహిళలను ఎంపిక చేసుకున్నారు. 72 ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకున్నారు. రెండు గ్రూపులకి ఒకే టాస్క్లను ఇచ్చారు. ఈ సమస్య లేని వాళ్ళు ఉన్నవాళ్ళకంటే ఎక్కువ వేగంగా టాస్క్లను పూర్తి చేశారట. తప్పులు రాకుండా స్పష్టతను కనబరిచారట. పైగా PCOS బాధపడుతున్న వాళ్ళు చేసే పనిలో వేగం, ఖచ్చితత్వం 56% తగ్గినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ చక్కని పాట మీకోసం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
0: మా అమ్మ లేదా నాన్న హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే బ్రతికి ఉండేవాళ్ళు కదా అని మీ పిల్లల జీవితాంతం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మనమైతే ఇప్పుడు ఒంటరిగా దేశం చుట్టేసిన 47 ఏళ్ల జోస్ఫిన్ జోస్ గురించి తెలుసుకుందామండి. నాన్న కల తన కూతుర్ని కూర్చోబెట్టుకుని బైక్ పై భారతయాత్ర చేయాలని, కానీ అది నెరవేరకుండానే ఆయన కాలం చేశారు. 17 ఏళ్లకు ఆ కలను నిజం చేశారు 47 ఏళ్ల జోస్ఫిన్ జోస్. ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ 75 రోజుల్లో 18 రాష్ట్రాలు 4 కేంద్రపాలిక ప్రాంతాలను చుట్టువచ్చారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, సమస్యలు అన్నిటినీ ధైర్యం నేర్పరితనంతో అధిగమించారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఆవిడ గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నా బాల్యంలో అత్యంత మధురమైన జ్ఞాపకం ఏంటో తెలుసా? మా నాన్న జోస్ కవల్కత్ 2-స్ట్రోక్ బజాజ్ సూపర్ పై రైడింగ్ చేయడం. తను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో పనిచేశారు. తరచూ నాన్నతో కలిసి స్కూటర్ మీద చిన్న చిన్న దూరాలు వెళ్తుండేదాన్ని. ఎప్పుడూ చెబుతుండేవారు మనమిద్దరం 2-వీలర్ పై దేశమంతా చుట్టి రావాలని. అయితే విధి మరోలా తెలిసింది. ఆ కల నెరవేరకుండానే నాన్న చనిపోయారు. ఎంతో బాధపడ్డాను. ఒక కూతురుగా ఆయన ఆకాంక్షను ఎప్పటికైనా నెరవేర్చాలనుకున్నాను, కానీ జీవిత పోరాటంలో ఆశలు ఆకాంక్షలు తెరమరుగయ్యాయి. కేరళ రాష్ట్రం త్రిశూర్ మా స్వస్థలం. డిగ్రీ

తర్వాత సైకాలజీ చదివాను. ఆ సబ్జెక్ట్పై ఉన్న మక్కువతో మరింత లోతుగా అధ్యయనం చేశాను. అదే సమయంలో ముంబైలోని షేర్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్లలో కంపెనీ కస్టమర్ సర్వీస్ ఇండియా హెడ్ అయ్యాను. ఉన్నత హోదా, అందుకు తగిన జీతం, ఆనందంగా సాగిపోతున్న రోజులు. ఇంతలో అమ్మ ఆరోగ్యం దెబ్బతింది. ఆమెను చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు లేరు. దాంతో 19 ఏళ్ల నా ఉద్యోగ జీవితాన్ని వదిలేసి కేరళ వచ్చేసాను అంటున్నారు జోస్విన్ జోస్. అసలు ఇంతకీ ఈ పయనం ఎలా మొదలు పెట్టారని అడగ్గా ఆవిడ ఇలా సమాధానమిచ్చారు. అప్పటికప్పుడు అనుకున్నా కార్లో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ దేశమంతా తిరిగేద్దామని. వెంటనే అత్యవసరమైనవన్నీ ప్యాక్ చేసుకున్నా. భద్రత కోసం మా కజిన్ స్నేహితులకు తెలిపాను. మా అమ్మ అక్కలకు మాత్రం PhDలో భాగంగా డేటా సేకరించే పనిలో వెళ్తున్నానని చెప్పాను. నిజం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆపేస్తారు. ఓసారి నిర్ణయం తీసుకున్నాక వాయిదా పడితే నా మనసులో ఉండదు. గత ఏడాది అక్టోబర్ నెల 2వ తేదీ నా కొత్త కార్ గ్రాండ్ విటారాలో బయలుదేరాను. ఒక్కదాన్ని ఆ క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది. ఆనందంతో పరవళ్ళు తొక్కింది. కారణం, మా నాన్న కల నెరవేరుస్తున్నందుకు. ఆయన చనిపోయి 17 ఏళ్ల తర్వాత నాకు అవకాశం లభించింది. పక్కన లేరనే బాధే కానీ పైనుంచి నాన్న నన్ను నడిపిస్తూనే ఉంటారని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఒంటరిగా ఇంతటి సాహసానికి పూనుకున్నాను. అయితే ఇన్ని రోజుల్లోనే పూర్తి చేయాలని పరిమితి పెట్టుకోలేదు. నా ఈ ప్రయాణాన్ని చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని అనుకున్నాను. అందుకే దానికి లాడ్లీ, ప్రియతమ అని పేరు పెట్టుకున్నా. ఇంటి దగ్గర మొదలైన నా యాత్ర 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిక ప్రాంతాల మీదుగా 75 రోజుల పాటు సాగింది. మొత్తం 14,277 కిలోమీటర్లు ప్రయాణించాను. విచిత్రం ఏంటంటే ముందుగా రూట్ మ్యాప్ లాంటిది ఏమీ సిద్ధం చేసుకోలేదు. ఏ రోజు కా రోజు నిర్ణయించుకుని వెళ్ళిపోయేదాన్ని. లడ్డాఖ్లో 19,000కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్లా మార్గంలో కూడా ప్రయాణించాను. ప్రపంచంలోనే ఎత్తైన వాహనం వెళ్ళగలిగే రోడ్డుగా దీన్ని చెబుతారు. యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక గాల్లో తేలిపోతున్న అనుభూతి, నాన్న కల నెరవేర్చిన సంతృప్తి. అమ్మైతే విషయం తెలిసి నమ్మలేకపోయింది. తర్వాత, మీ నాన్న ఉండుంటే నిన్ను చూసి గర్వపడేవారంటూ అభినందించింది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. వాటి గురించి ఆమెను అడగ్గా ఆమె ఇలా సమాధానమిచ్చారు. నా ప్రయాణం దేశంలోని మహానగరాలే కాదు, పల్లె ప్రాంతాలు, విసిరేసినట్టు ఉండే మారుమూల గ్రామాలు, కొండ అంచులు గుండా సాగింది. హోటళ్ళు, హోమ్స్టేలో విశ్రాంతి తీసుకున్నాను. బయలుదేరే ముందు ఒక్కటే నిర్ణయించుకున్నా, ఉదయం 5కు ప్రారంభించాలి, సాయంత్రం 5 గంటలకల్లా ఆపేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి పడ్డాక డ్రైవ్ చేయకూడదు అనుకున్నా. అయినా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒడిశాలో కొందరు దుండగులు బైక్లపై నన్ను వెంబడించారు. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినట్టు సృష్టించారు. నా కార్ను ఆపే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పించుకుని దగ్గరలోని గ్రామ కూడలికి వెళ్ళాను. స్థానిక సాయంతో ఆ గండం నుంచి బయటపడ్డాను. అలాగే గుజరాత్లో జరిగిన మరో సంఘటనలో ఓ ఆవును ఢీకొట్టబోయాను. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. హిమాలయాల్లోని రహదారుల్లో ట్రక్ డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించారు. ఏంటని అడిగితే గొడవకు దిగారు. సమయస్ఫూర్తితో వాటన్నిటినీ దాటుకుని పర్యటనను పూర్తి చేయగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. మొత్తానికి జోస్విన్ జోస్ ఇలా 75 రోజుల్లో 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిక ప్రాంతాలను ఇలా చుట్టి వచ్చారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ చక్కని పాట మీకోసం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి రోజు మనం రాగి వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. రాగి వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, శనగపిండి 1/2 కప్పు, నూనె సరిపడ, ఉల్లిగడ్డలు 1, పల్లీలు 150 గ్రాములు, రాగిపిండి 1 కప్పు, ఉప్పు రుచికి తగినంత. తయారు చేసే పద్ధతి. మరి రాగి వడలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకును చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో రాగిపిండి, శనగపిండితో పాటు తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఉప్పు వేయాలి. తర్వాత పల్లీలు వేయించుకుని పిండిలో కలుపుకోవాలి. సరిపడినంత నీరు పోసి వడలు పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మూకుల్లో నూనె పోసి వేడెక్కాక అందులో చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుని చేతితో ఒత్తి నూనెలో బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకుంటే సరి. అంతేనండి, వేడి వేడి రాగి వడలు రెడీ. ఇప్పుడు వెజిటేబుల్ కిచడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వెజిటేబుల్ కిచడీకి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, లవంగాలు 5, అల్లం వెల్లుల్లి

చెంచాడు, బఠానీలు 150 గ్రాములు, క్యాబేజ్ 1, కారపొడి చెంచాడు, పసుపు చెంచాడు, జీలకర్ర చెంచాడు, ఆవాలు చెంచాడు, బే ఆకులు 2, ఉల్లిగడ్డలు 3. ఇప్పుడు వెజిటేబుల్ కిచడీ తయారీ పద్ధతి తెలుసుకుందాం. బియ్యం పప్పు కలిపి గంటసేపు నానబెట్టాలి. ఓ పాత్రలో నూనె పోసి కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడాక మిగతా మసాలా దినుసులన్నీ వేయాలి. కూరగాయ ముక్కలు బఠానీలు వేయించాలి. తర్వాత బియ్యం పప్పు వేసి 10 నిమిషాలు వేయించి అందులో 5 కప్పుల నీరు పోసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరి. వెజిటేబుల్ కిచడీ సిద్ధం. ఏదైనా ఊరగాయతో కలిపి తింటే మంచి రుచిగా ఉంటుందండి. లిజనర్స్ విన్నారు కదండి, మీ అందరికీ నా టాపిక్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మహిళా ప్రోగ్రాంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే బిందు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. మనకు శాస్త్రం తెలుసు, సూత్రాలు తెలుసు, కానీ ఆచరణలోనే ఎక్కడో విఫలమవుతున్నాం. మన ప్రాణాలను నిలబెట్టేది గుండె అని కూడా మనకు తెలుసు, దాన్ని గుట్టుమట్లన్నీ తెలుసు, అయినా దాన్ని కనిపెట్టుకుని కాపాడుకోవటంలోనే ఎక్కడో తడబడుతున్నాం. ఇప్పుడు ఏ గుండెను తట్టినా ఓటి మోతే వినపడుతుంది. నేటికీ మన సమాజంలో గుండె జబ్బులే అతిపెద్ద మరణ కారణంగా నిలుస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కొన్నేళ్లుగా మనం గుండె జబ్బులను నివారించటం గురించి విస్తృతంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ గుండె జబ్బులు తగ్గటం లేదు, పైగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగాను మన ప్రాంతంలో జరిపిన సర్వేలన్నీ కూడా ఇదే విషయం చెబుతున్నాయి. కాబట్టి మనం ఎక్కడో విఫలమవుతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి ఇప్పటికైనా లోతుగా ఆలోచించడం, కట్టుదిట్టమైన చర్యలకు పూనుకోవడం అవసరం. గుండె జబ్బు అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య. ఇవాళ్టికి మన సమాజంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నది గుండె జబ్బుతోనే. దాదాపు 9% గుండె జబ్బుతోనే బాధపడుతున్నారు. పల్లె ప్రాంతాల్లో 4% వరకు ఉంది. ఇవి 10 ఏళ్ల క్రితం గణాంకలు. ఇటీవలే కాలంలో మేం గోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో కూడా గ్రామాల్లో గుండె జబ్బు తక్కువేం లేదని తేలింది. ముఖ్యంగా మధుమేహం, హైబీపీ పెరిగిపోవడం వల్ల పల్లె పట్టణ అంతరాలు పూడిపోయి రెండు చోట్ల గుండె జబ్బుల స్థాయి దాదాపు సమానమైపోతుంది. గుండె జబ్బులు ఇంతగా పెరిగిపోవడానికి దేశం సామాజికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రజలు జీవన పరిస్థితుల్లో వస్తున్న మార్పులే కారణమేనని తెలుసుకోవచ్చు. ఈ అభివృద్ధి మార్పుల ప్రభావం ప్రజల ఆరోగ్యం పైన చాలా బలంగా ఉంటుందండి. ఒకప్పటితో పోలిస్తే

అయితే నేడు మన ఆహారం చాలా మారిపోయింది. పల్లెల్లో కూడా కోళ్లఫారాలు, పాల లభ్యత ఇవన్నీ పెరిగిన తర్వాత ఒకప్పటి కంటే చాలా ఎక్కువగా అవసరాన్ని మించి ఎన్నో రెట్ల అధిక క్యాలరీలు ఆహారం తీసుకుంటున్నారు. అసలే మనది జన్యుపరంగా కొవ్వు రూపంలో ఎక్కువ శక్తిని దాచుకునే స్వభావం. ఒకప్పుడు మన ప్రాంతంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉండేవి. దానివల్ల మనందరిలోనూ కూడా తిన్న ఆహారాన్ని అధికంగా కొవ్వుగా మార్చి ఒంట్లో నిల్వ చేసుకునే తత్వం జన్యుపరంగా వస్తుంది. అదే ఇప్పుడు సమస్యగా తయారైంది. మరోవైపు మనకుప్పుడు సరైన శారీరక శ్రమ ఉండటం లేదు, ఒత్తిడి పెరిగిపోయింది. ఇవన్నీ కలిసి మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నింటికీ మూల కారణం ఒక్కటే, మన ప్రజల జీవనశైలి మారిపోవడం. పాశ్చాత్య దేశాలు ఇవే పరిణామాల్ని ఎదుర్కొంటున్నాయి. వాళ్లను చూసి మనమేం నేర్చుకోలేదు? మన జీవనశైలిలో వస్తున్న మార్పులేమిటి? ఈ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న సమాచారమంతా మన దగ్గరే ఉన్నా విధానపరంగా, వైద్యపరంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అదే అతిపెద్ద వైఫల్యం. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి గుండె సమస్య గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదా, ఇంకా మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఇక్కడ మనమందరం గుర్తించాల్సిన కీలకమైన అంశం ఒకటి ఉంది. మనం గుండె జబ్బులు రాకుండా నివారణ, కిడ్నీ జబ్బులు రాకుండా నివారణ, అలాగే మెదడు జబ్బులు రాకుండా నివారణ, ఇలా అవయవాలు వారీగా మాట్లాడటం వల్ల ఉపయోగమే ఉండదు. మన శరీరం ఇలా ముక్కలు ముక్కలుగా ఉండదు, విడివిడిగా పనిచేయదు. శరీరం అన్నది సమగ్రత, సంపూర్ణత ఉన్న నిర్మాణం. మనం మొత్తంగా మనిషికి జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది చూడాలి. గాని స్పెషలిస్టుల్లా కూర్చొని ఒక్కో అవయవాన్ని వ్యాధుల నివారణ అంటూ మాట్లాడకూడదు. మొత్తం మీద వ్యక్తి వ్యాధుల బారిన పడకుండా చూడటం అవసరం. అందుకు ఏం చేయాలన్నది చూడాలి. జబ్బులు రాకుండా నివారించుకోవటం అన్నది వైద్య రంగం ఒక్కటే పూనుకుంటే అయ్యే పని కాదు. వైద్యులు ఒక్కో రోగితో మాట్లాడగలుగుతారు, కానీ ప్రజల్లో సామూహిక చైతన్యం తేవడం చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని పోలియో, HIV కార్యక్రమాలలాగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధుల గురించి కూడా కొన్ని కార్యక్రమాలు తలపెట్టాలి. స్కాండినేవియన్ దేశాలు ఈ వ్యాధిని అడ్డుకోవటంలో చాలా విజయం సాధించాయి. వాళ్ళ ఇల్లు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆఫీసులు, చివరికి సినిమా హాళ్లు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తున్నారు. అక్కడ అందరూ మెట్లు ఎక్కల్సిందే, ఎక్కడా లిఫ్టులు ఎదురుగా కట్టరు, ఎక్కడో వెనకాలుగా ఉంటాయి. అది కూడా వికలాంగుల్లాంటి వారు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ దేశానికి వెళ్లి చూస్తే దాదాపు 40% మంది సైకిళ్ల మీదే ప్రయాణిస్తుంటారు. మనం ఆ దిశగా ఆలోచించడం అవసరం. అలాగే సిగరెట్ల మీద వేస్తున్నట్లు వాళ్ళు ప్యాకెట్లలో లభించే ఫాస్ట్ ఫుడ్ మీద పన్నులు వేస్తున్నారు. ప్రజల ప్రవర్తన, ఆలోచనలను పన్ను విధానం కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. విధానపరంగా ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి నిర్ణయాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఈ ప్రాథమిక అంశాలను వదిలేసి అత్యధిక పరికరాలు, చికిత్సలు తీసుకురావడం వల్ల ప్రయోజనమే ఉండదు. ఇప్పుడు అందరూ కూడా వైద్యంలో స్పెషలిస్టులను హీరోలుగా చూస్తున్నారు. కానీ వైద్యంలో నిజమైన హీరోలు ఎవరంటే ప్రాథమిక స్థాయిలో రోగులకు డాక్టర్లు. వీరి సేవలు చిన్నవేం కాదు. వీళ్ళెంత బాగా పనిచేస్తే మన సమాజం ఆరోగ్యపరంగా అంత ముందుకెళ్తుంది. ప్రాథమిక స్థాయిలో మంచి వైద్యం దొరకటం అన్నది చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తు మన ప్రజలు వీరి మీద అంత ఎక్కువగా విశ్వాసం పెట్టడం లేదు. ఈ పరిస్థితి మారాలి. మనం పెద్ద పెద్ద ఆసుపత్రులు, స్పెషలిస్టు వైద్యాలు చాలానే చూడొచ్చు, కానీ ఇవేవీ కూడా జబ్బు రాకుండా చేయలేవు. కాబట్టి మనం ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను అడ్డుకోవాలి.
3: ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

వీటన్నింటినీ మనం సమగ్రంగా చూడటం అవసరం. స్కూళ్లలో శారీరక శ్రమ ప్రోత్సహించేందుకు విద్యా విభాగం, పొగాకు పంటను తగ్గించేందుకు వ్యవసాయ విభాగం, ఇలా అందరూ కలిసి పనిచేస్తేనే అనుకున్నది సాధించగలం. వెస్ట్ వర్జీనియాలో పొగాకు రైతులకు వేరే ఉపాధి చూపించి పొగాకు పంటను తగ్గించగానే అక్కడ గుండె జబ్బు కూడా తగ్గింది. అందుకే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇలా పలు రకాల ప్రభుత్వ ప్రైవేటు విభాగాలతో కలిసి కూర్చొని సమస్యను సమగ్రంగా అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది మనం కూడా చేయాలి. వ్యక్తిగతంగా చేయగలిగిన వాటిని కూడా విధానపరమైన ప్రోత్సాహం ఉంటే ఫలితాలు బాగుంటాయి. ఇప్పుడు మన సమాజంలో ఏది మంచి ఆహారమో ఏది కాదో దాదాపు అందరికీ తెలుసు. వ్యాయామం చేయాలని తెలుసు, అయినా ఎందుకు చేయటం లేదు? సమస్య వారికి స్ఫూర్తినివ్వటం లేదు. మార్పు అక్కడ రావాలి. ఉదాహరణకు ఇటీవలే యోగాకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. నిజానికి 5000 సంవత్సరాలుగా మనకున్న విజ్ఞానమే ఇది. కానీ విధానపరమైన ప్రోత్సాహం ఉన్నప్పుడు వీటిపైన దృష్టి పెరుగుతుంది. వారంలో ఒక్కరోజైనా వాహనాలు వాడకుండా నడవటం, సాధ్యమైనంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైనా మన సమాజంలో మార్పు తీసుకురాగలవు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరికొన్ని విషయాలు రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: विष्णु FM 90.4
1: విత్తన మడులలో కీటక వలలు, కూరగాయలు గ్రామ మరియు పట్టణవాసులకు ఆహారాన్నిస్తుంది. అధిక ధరకు దాన్ని అమ్మనూవచ్చు. కూరగాయలు మొక్కలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరము. కొందరు రైతులు చేప వలలతో మేకలను కోళ్లను మడుల నుంచి దూరంగా ఉంచుతారు. కాని చిన్న మొలకల ఆకులను కొమ్మలను తినే క్రిమికీటకాల నుండి కూడా ఆపద ఉంది.
2: ఈ కీటకాలు మా మిరప పంటపై దాడి చేస్తే మా మొక్కలన్నీ నాశనమవుతాయి. మొక్కలపైన ఎగిరే ఈ చిన్న పురుగులు మా మిరప పంటను నాశనం చేస్తాయి.
1: చాలా మంది రైతులు వాళ్ల లేత పంటను కాపాడుకోవడానికి పురుగుల మందును వాడతారు. ఇవి చాలా ఖరీదే కాకుండా రైతులకు, వాడకందారులకు మరియు పర్యావరణానికి చాలా ప్రమాదకరం.
2: మాకు అనారోగ్యం రాకుండా మేము తక్కువ పురుగుల మందును వాడతాము. ఆసుపత్రి ఖర్చులు తగ్గించడానికి మేము లేత మొక్కలను వలలతో కాపాడతాం. అంతేకాకుండా వలల వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి.
1: పురుగుల వలను ఎలా నెలకొల్పాలో తెలుసుకునే ముందు మడులలో ఎలాంటి పురుగులు దాడి చేస్తాయో చూద్దాం. వాటిల్లో ఎక్కువ శాతం రాత్రివేళ్లలో దాడి చేస్తాయి కాబట్టి వలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3: రకరకాలైన పురుగులు మా మడులను నాశనం చేస్తాయి. ఎలుకలు మట్టిని త్రవ్వి విత్తనాలను తినేస్తాయి. నత్తలు బయటకు వస్తూ మొలకలను కత్తిరిస్తాయి. అలాగే మిడతలు కూడా మొలకలను కత్తిరిస్తాయి. అందుకనే మనం మన మడులను కాపాడుకోవడానికి వలలను వాడాలి.
1: మిడతలు నత్తలు ఏ కాయగూర మడికైనా తీవ్ర ప్రమాదమే. ఎందుకంటే అవి మొలకల లేత వేర్లను నమిలేస్తాయి. ఈ నష్టాన్ని నివారించడానికి పగలు రాత్రి వలలను కప్పే ఉంచండి. గొంగళి పురుగులు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి, కానీ అవి మిరపకంటే టమాటాలు క్యాబేజీలను ఎక్కువ పీడిస్తాయి. రాత్రివేళ పట్టుపురుగులు మొక్కలపైన పెట్టే గుడ్లు పొదిగి ఆ చిన్న

0: పురుగులు టమాటాలు క్యాబేజీలను తినేస్తాయి. వలలు వాడటం వలన పట్టు పురుగులు మొలకలపైన నేరుగా గుడ్లు పెట్టకుండా కాపాడవచ్చు. చాలా గొంగళ్ళు వలల రంధ్రాల నుండి చొచ్చుకుపోలేవు. కానీ వలల్లో ఎక్కడా రంధ్రాలు ఉండకూడదు, ఎందుకంటే గొంగళ్ళు వలనంతా పాకి ఏమాత్రం సందు దొరికినా మడిలోనికి పడి వాటి ఆహారాన్ని సేవిస్తాయి. కొన్ని పసుపు రంగు సన్న గొంగళ్ళు రంధ్రాల ద్వారా దూరడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఇలాంటి రంధ్రాలన్నింటినీ కొడతాము, లేకుంటే ఇవి మడిలో ఆకుల కింద దూరి నష్టాన్ని కలిగిస్తాయి. తెల్ల దోమలు కాయగూరల పంటను ఇంకో విధంగా నష్టపరుస్తాయి. ఇవి ఆకుల కింద దాగి ఉండి మొక్కల సారాన్ని పీల్చేసి వాటి పెరుగుదలను తగ్గించేస్తాయి. తెల్లదోమ వైరస్ను కొమ్మ నుండి పీల్చుకుని దాన్ని ఆరోగ్యమైన మొక్కలకు అంటిస్తుంది. తెల్లదోమలు పెద్ద సంఖ్యలో పలు మొక్కల మీద జీవిస్తాయి. వాటిని పురుగుల మందులతో నియంత్రించడం చాలా కష్టం, ఎందుకంటే అవి ఈ విషానికి అలవాటు పడిపోతాయి. కొన్నిసార్లు చిలకరించాక అవి చావకపోవడమే కాకుండా ముందుకన్నా ఎక్కువైపోతాయి. వలలకు రంధ్రాలు లేనంత వరకు అవి తెల్లదోమలను నివారించి మీ మొక్కలను రోగాల నుండి కాపాడతాయి. వలను స్థాపించే ముందు అందులో రంధ్రాలుంటే పరీక్షించి కుట్టండి. ఇప్పుడు మనకు మనం పడుకున్నప్పుడు కూడా వలలు మన మొలకలను పురుగుల నుండి రక్షిస్తాయని తెలిసింది కనుక ఇప్పుడు దాన్ని ఎలా స్థాపించాలో చూద్దాం. విశేష వలలు దొరుకుతాయి, కానీ స్థానీయ మార్కెట్లో దొరికే వస్తువులతో మీ సొంత వలను తయారు చేసుకోవచ్చని దక్షిణ బెనిన్లోని కాయగూరల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు టేరీ అతియబే మనకు చూపిస్తున్నారు. మీ మడి యొక్క పొడుగు వెడల్పు కొలతలో ఒక్కో మీటర్ కలిపితే అన్ని వైపులా సరిపడా వల తయారవుతుంది. కాబట్టి ఒక మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవైన మడికి 2 మీటర్ల వెడల్పు 3 మీటర్ల పొడవున్న వల వాడాలి.
1: మేము మిరప విత్తనాలకు, ఎరువులకు, దక్షిణ అనే మా మడి స్థాపనకు చాలా ఖర్చు పెట్టాము. మా పెట్టుబడి, శ్రమ, ఇంకా మొలకల జీవం నష్టపోకుండా వలలను కొనడం మాకు ముఖ్యం, లేకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతాయి.
0: స్థానీయ దర్జీ నుండి వల తయారు చేయించాక టేరీ ఇప్పుడు దాన్ని మడికి స్థాపిస్తున్నాడు. వలను నిలబెట్టడానికి మీరు కొమ్మలు, కట్టెలు లేక తాటాకుల మధ్య భాగం వంటి స్థానీయ వస్తువులను వాడవచ్చు. మట్టి నుండి 1/2 మీటర్ ఎత్తులో ఉండేలా కట్టెలను పొడుగ్గా కత్తిరించాలి. వల చిరిగిపోకుండా పదునైన మూలలను తీసేయాలి. మీ మడి యొక్క 2 చివర్లలోనూ, పెద్ద మడి అయితే మధ్యలోనూ వంపులను స్థాపించండి. ఇలా చేయడంతో వల కిందకి జారి మొలకలను తగలకుండా ఉంటాయి. వలను స్థాపించే ముందు మట్టిని తేమగా ఉంచడానికి మడులను తాటాకు వంటి ఆకులతో కప్పండి. వలలు సరిగ్గా మూసుకునేలా అంచుల చుట్టూ మట్టితో కప్పితే క్రిమికీటకాలు కింద నుండి పాకకుండా ఉంటాయి. 8 లేక 9 రోజుల తరువాత మొలకలు పైకి పొడిచినప్పుడు వలను తీసి తాటాకులను తీసేయండి. వలను ఎల్లప్పుడూ మూసి ఉంచచ్చు, కానీ మొలకల పెరుగుదలను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. మొలకలకు ఎండవేడి ఎక్కువైనట్టుంటే వలమీద కొన్ని తాటాకులను కప్పి నీడనివ్వండి. మిరపను మరునాటేటప్పుడు మాత్రమే వలను తీయండి. వలలను బాగా నిర్వహించి నిల్వ చేస్తే అవి కొన్ని పంటకాలాల వరకు వాడచ్చు. వలలు బలమైన గాలులకో, పిల్లల చేతిలోనో లేక జంతువుల వలల్లో చిరిగిపోవచ్చు. మనమేం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. మిడుతలు, నత్తలు, ఇతర కీటకాలు కాయగూరల మొలకలను దాడి చేస్తాయి. మీ మొలకలను పురుగుల వలలతో కాపాడుకోవచ్చు. వలను ఎప్పుడూ దించి ఉంచండి, రంధ్రాల మరమ్మత్తు చేయండి. ఎప్పటికప్పుడు మీ మొలకలను ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోండి. నాట్ల సమయంలో వలను తీసి జాగ్రత్త చేయండి.
2: మిగతా రైతులకు నేను చెప్పేదేంటంటే, పంటల మీద పురుగుల మందు కంటే వాళ్ల మడులకు వలల్ను వేసి కాపాడుకోవాలి.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు.

కోసా, లివర్, గాల్ బ్లాడర్, బైలియరి ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: लखनऊ FM 90.4।
1: గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది మీ శృతి. మరి ఈనాటి మన కార్యక్రమంలో విశ్వ సృష్టి గురించి తెలుసుకుందాం. నేనెవర్ని, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఏంటి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త జీవరాశులతో నిండిన ఓ విశ్వమా, నీ సృష్టికి కారణం ఏంటి, ఎక్కడకు నీ ప్రయాణం, ఏది నీ గమ్యం, ఇవి తాత్విక ప్రశ్నలు. యుగ యుగాలుగా మానవుడు వీటికి జవాబు కోసమే వెతుకుతూనే ఉన్నాడు. ఇక అన్నిటికీ మూల ఆ దేవుడే. ఇక హిందూ మత భావనలో సృష్టి, స్థితి, లయలకు కారణం ఈ భగవంతుడే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా సృష్టి క్రమం అనేది సాగుతోంది. కలియుగంలో పాపం పెరిగి చివరికి నిఖిల జగత్తు నాశనం గావించబడుతుంది. తిరిగి పునః సృష్టి జరుగుతుంది. ఇంకా ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది. దానికి జీవ మరణాలు లేవు. ఒక ప్రాణి మరణించగానే దాని కర్మల్ని బట్టి ఆత్మ మరో కొత్త ప్రాణిలోనికి ప్రవేశిస్తుంది. ఇక పదార్థం అంటే ఏంటో తెలుసుకుందాం. పదార్థం అంటే ఏంటి? అసంఖ్యాక వస్తువులతో, అనంత కోటి రూపాలతో విశ్వం మనకు దర్శనమిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన ఎలక్ట్రాన్ లాంటి ప్రాథమిక కణాలు మొదలుకొని కోట్లాది నక్షత్రాలు కలిగిన గెలాక్సీల వరకు నిర్జీవ వస్తువులు ఎన్నో ఉన్నాయి. అవి సరళమైన సూక్ష్మజీవుల నుండి సంక్లిష్ట శరీర నిర్మాణం గల మానవుడి వరకు జీవరాశులనేవి ఎన్నో ఉన్నాయి. సృష్టిలో ఎంత వైవిధ్యం! ఇక విజ్ఞాన కుసుమం వికసించిన కొలది మానవుడు ప్రకృతిలోని వస్తువుల బాహ్య రూపాన్నే కాక ఆంతర్యాన్ని కూడా అధ్యయనం చేశాడు. ప్రకృతి గురించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉరకలతో పరుగులెత్తింది. వివిధ వస్తువుల ప్రత్యేక లక్షణాలనే కాక ఉమ్మడి లక్షణాలను కూడా మానవుడు గుర్తించడం జరిగింది. ఉదాహరణకు నీరే తీసుకోండి. విద్యుత్ సహాయంతో నీటిని

విభజించి అంతర్గతంగా హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలు ఉన్నాయని, వాటి కలయిక వల్లే నీరు ఏర్పడుతోందని నిరూపించారు. అవునా? ఇలాంటి మూలకాలు నీటిలోనే కాదు, నక్షత్రాలలో, గ్రహాలలో కూడా ఉన్నాయి. ఇంకా వృక్షాలలో, జంతువులో, మనలో కూడా ఉన్నాయి. ఇక ప్రాణవాయువు, ఉదజని, నత్రజని, కర్బనం, ఇనుము, రాగి, కాల్షియం, పొటాషియం లాంటి మూలకాలన్నీ 110 వరకు ఈనాడు కనుక్కున్నారు. ఇక రూపంలోనూ గుణంలో ఎంత తేడా ఉన్నా వస్తువులన్నింటిలోని ఈ మూలకాలు వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి. అంతేకాదు, వస్తువులన్నీ పరమాణువు అనే సూక్ష్మమైన ఇటుకలతో నిర్మింపబడ్డాయి. ఈ పరమాణువుల్లో మళ్లీ న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మొదలైన సంక్లిష్ట నిర్మాణం గల ప్రాథమిక కణాలనేవి ఉన్నాయి. పరమాణువుల సంఖ్య అమరికని బట్టి వస్తువుల స్వరూప స్వభావాలనేవి ఉంటాయి. ఇక రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే నీరు ఏర్పడుతుంది. అవునా? రెండు హైడ్రోజన్ పరమాణువులు, రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే హైడ్రోజన్ పెరాక్సైడ్ అని మరొక వస్తువు ఏర్పడుతుంది. అదేవిధంగా మూడు హైడ్రోజన్ పరమాణువులు, ఒక నత్రజని పరమాణువు కలిసి అమోనియా, ఒక సోడియం పరమాణువు, ఒక క్లోరిన్ పరమాణువు కలిసి ఉప్పు ఏర్పడతాయి. అయితే అన్ని వస్తువులు ఇంతే. జ్ఞానదృష్టితో చూస్తే ఈ ప్రపంచమంతా పరమాణుమయం అవుతుంది. అందుచేత సృష్టిలో ఎంత వైవిధ్యమున్నా దానిలో ఏకత్వం కూడా ఉంటుంది. భౌతికంగా ఈ ప్రపంచమంతా ఒకటే. వేరువేరు ఆకృతులు గల మట్టి పాత్రలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ అంతా మట్టే కదా. ఈ విశాల విశ్వంలో వస్తువులు ఎన్ని ఉన్నా అన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే పదార్థమే అని అంటారు.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు పదార్థం గురించి తెలుసుకున్నాం కదా, దాని గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొద్ది సంఖ్యగా ఉన్న మూలకాలు విశ్వవ్యాప్తంగా రకరకాల కలయికల్లో ఉంటాయి. కనుక మన చుట్టూ ఉన్న వస్తువులు విడివిడిగా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఈ సంబంధం కనుగొనడం ద్వారానే సృష్టి రహస్యాలను బహిర్గతం చేయగలం. ఇందుకు ప్రపంచాన్ని పాక్షికంగా కాక మొత్తంగా చూడాలి. అయితే దీనిలో దాగి ఉన్న సాధారణ సత్యాలనేవి వెలికితీయాలి. పదార్థ ధర్మాన్ని పరిశీలించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. పదార్థం అంటే ఏవో కొన్ని వస్తువులకు సంబంధించిన పదం కాదు, అలాగే ఏదో ఒక శాస్త్రానికి పరిమితమైనది కాదు. జీవ నిర్జీవ జగత్తు అంతా పదార్థమే. ఇక పదార్థం భౌతికంగా ఘన, ద్రవ, వాయు స్థితిలో ప్రకృతి సిద్ధంగా ఉంది. నక్షత్ర మండలంలో ప్లాస్మా అనే మరొక రూపంలో కూడా పదార్థం ఉంది. పదార్థం దృశ్య రూపంలో ఉండే వస్తువులు గానీ ఉండాలని లేదు. కాంతి, శబ్దం, అయస్కాంత తరంగాలు పదార్థ రూపాలే. పదార్థంలో శక్తి ఇమిడి ఉంటుంది. ఆ రెండింటినీ విడదీసి చూడకూడదు. కనుక శక్తి కూడా పదార్థ రూపమే. ఇక పదార్థం ఎలా వచ్చింది అంటే, నీరు అనేది ఒక ద్రవ పదార్థం. దానిని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది, అవునా? 0 డిగ్రీ వరకు చల్లబరిస్తే మంచుగడ్డగా మారుతుంది. అంతేగాని నీరు నశించడం అనేది జరగదు. ఆవిరి, మంచుగడ్డ భిన్న స్థితిలో ఉన్న నీరు మాత్రమే, అవునా? కనుక పదార్థం అనేది భౌతికంగా మన మనస్సుకు వెలుపలనే ఒకరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా స్వతంత్ర మనుగడను కలిగి ఉంటుంది. పదార్థం ప్రాథమికమైంది, శాశ్వతమైంది కూడా. అది సృష్టించబడదు, అలాగే నాశనం గావించబడదు. ఇది తిరుగులేని సత్యం. సృష్టిలో పదార్థం మినహా మరేది లేనప్పుడు ప్రతిదానికి కారణం పదార్థంలోనే ఉంటుంది. ఏ పదార్థమైనా మరో పదార్థం నుండి వస్తుందే కాని పదార్థానికి అతీతమైన భగవంతుడు లేదా ఇతరితర శక్తులకు ఇక్కడ స్థానమే లేదు. అసలు పదార్థానికి ఆది అంతము లేదా? అంటే ఆకాశంలో కనపడే వింతల్లో గెలాక్సీల గురించి మీరందరూ వినే ఉంటారు, అవునా? ఒక్కొక్క గెలాక్సీలో అనేక కోట్ల నక్షత్రాలనేవి ఉంటాయి. మన భూమి, సూర్య కుటుంబము దీనిలో భాగమే. వీటి మధ్య

0: రమంటారా? సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే కాంతి ఒక గెలాక్సీ నుండి దగ్గరలోని మరో గెలాక్సీని చేరడానికి దాదాపు 700,000 సంవత్సరాలు అనేది పడుతుంది. ఇటువంటి గెలాక్సీలు విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఇక విశ్వరూపాన్ని మరోవైపు నుంచి చూడండి. పరమాణువు కంటే చిన్నది మరొకటి లేదు. అది అవిభాజ్య అనుకున్నాం, కానీ విచ్ఛిన్నం చేయబడిందది. దానిలో ఎలక్ట్రాన్ లాంటి నూతన పదార్థ రూపాల్ని కనుగొనడం కూడా జరిగింది. ఇంకా అంతటితో అయిపోయిందా? పదార్థానికి పరిమితి లేదు. ఎలక్ట్రాన్ సార్వజనీనం, ప్రకృతి అనంతం. ఎటువైపు ఎంత దూరం ఎదిగినా కనిపించేది అంతులేని పదార్థ రూపాలే కనుక ఆది అంతం లేనిది ఈ పదార్థమనే చెప్పుకోవాలి. అందుకే ఒక పర్షియన్ కవి ఈ ప్రపంచాన్ని మొదటి పేజీలు చివరి పేజీలు చిరిగిపోయిన పుస్తకంతో పోల్చాట.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పదార్థం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు చలనం లేని పదార్థమే లేదు, మరదేంటి? అలా ఉంటుందా? అంటే పాతది నశిస్తుంది, కొత్తది జనిస్తుంది, ప్రాణి పుడుతుంది, గెడుతుంది, విత్తనం మొలకెత్తి వృక్షమవుతుంది, పుష్పించి ఫలాన్నిస్తుంది, జంతువులు మొదలుకొని సూక్ష్మజీవులు సహితం ఆహారాన్ని తీసుకుంటాయి, విసర్జిస్తాయి, ఇక సంతానోత్పత్తిని పొందుతాయి. మనం శ్రమిస్తాం, ఆలోచిస్తాం, ఇవన్నీ ఏంటి? వీటినే చలనము లేదా మార్పు అని అంటారు. అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం అన్నమాట. ఇది జీవులకు మాత్రమే పరిమితమా? అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇక గ్రహాలు, సూర్యుడు కూడా తిరుగుతున్నాయి. విశ్వాంతరాళంలో ఎన్నో తేజరాశులు పూడుతూ నశిస్తూ నిరంతర మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. పరమాణువులోని ఎలక్ట్రాన్ సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో కేంద్రకం చుట్టూ తిరుగుతుంది. ప్రాథమిక కణాలే కాదు, అణువుల్లోని పరమాణువులు, వస్తువులోని అణువులు కూడా ఎల్లప్పుడూ చలనంలోనే ఉంటాయి. అన్నీ చలనంలో ఉన్నవే, మార్పు చెందుతున్నవే. మరి ప్రపంచం ప్రవహిస్తున్న నది లాంటిది, మానవ సమాజం కూడా ఈ ప్రవాహంలో భాగమే కదా. మరి ప్రవాహాన్ని అడ్డుకోగలిగేది ఏదీ లేదు. ఇక స్థాణువులా ఉన్న వస్తువు ఏదీ లేదు. అంటే కొందరికో సందేహం రావచ్చు, ఇల్లు, కుర్చీలు, బల్లలు కదలకుండా అలాగే ఉన్నాయే? నిజమే, భూమిపైన ఉన్న ఇతర వస్తువులతో పోలిస్తే అవి నిశ్చలంగా ఉన్నాయి. కానీ మరో గ్రహం నుండి చూస్తే అవి భూమితో పాటు సూర్యుడి చుట్టూ తిరగటం లేదా? వాటిలోని పరమాణువులు, ఎలక్ట్రాన్లు అనుక్షణం చలనంలో లేవా? ఇక వస్తువు నిశ్చలంగా కనపడినా దానిలో మార్పులనేవి జరుగుతూనే ఉంటాయి. ఎడార్లు మైదానాలవుతాయి, మైదానాలు ఎడార్లవుతాయి, ఇక భూఖండాలు సముద్రాలుగా మారుతాయి. ఈనాడు హిమాలయాలున్న ప్రాంతం ఒకనాడు సముద్రంగా ఉండేది. విశ్రాంతి, సాపేక్షం, చలనం ఇవన్నీ శాశ్వతం. మరి చలనం లేదా మార్పు వల్లే పదార్థం మనుగడలో ఉంది. ఎలక్ట్రాన్లు నిరంతరం చలనంలో ఉండటం వల్ల కేంద్రక గురుత్వాకర్షణ శక్తికి లోను కాకుండా ఉన్నాయి. అందువల్లే పరమాణువు ఉనికిలో ఉంది. ఈ చలనానికి వెలుపల పరమాణువును పదార్థంగా ఊహించగలమా? జీవులు తమ చుట్టూ పరిసరాల్లో సాగించే జీవన చర్యల వల్లే నిర్జీవుల నుండి గుర్తించగలుగుతున్నాం. ఇక యావత్ ప్రపంచం చలనం ద్వారానే సాక్షాత్కరిస్తోంది. అయితే పదార్థం వాస్తవం, చలనం కూడా అంతే. పదార్థం లేకుండా చలనం లేదు, చలనం లేని పదార్థమే లేదు.

ఇక ఉండదు కూడా. ఇక పదార్థంలాగే చలనం కూడా సృష్టించబడదు, నశింపబడదు, అలాగే రూపాంతరం కూడా చెందుతుంది. ఇక పదార్థానికి చలనమే కాదు, స్థలము కాలము కూడా ఉండి తీరాలి. ఉదాహరణకు చూడండి, వడ్లగింజ ఈ విశాల విశ్వంలో కొంత స్థలాన్ని ఆక్రమించింది. అది మొక్కగా మారడానికి కొంతకాలం పడుతుంది. కనుక వడ్లగింజ అనే పదార్థం

0: ఆనందమైనవి, శాశ్వతమైనవి. మన మనసుతో సంబంధం లేకుండా స్వతంత్రమైనవి కూడా. మానవుడు పుట్టుక ముందు నుండి అవన్నీ ఉన్నాయి. మరి పొడవు, వెడల్పు, ఎత్తు అనే మూడు విస్తృతుల్లో స్థలం కలిగి ఉంటుంది. వస్తువులన్నీ ఈ పరిధిలోనే చలనంలో ఉంటాయి. కాలం ఒకే దిశగా గతం, వర్తమానం, భవిష్యత్తుల గుండా ముందుకు సాగుతూ ఉంటుంది. గడిచిన కాలం తిరిగి రాదు. ఇక కొన్ని వస్తువులు అంతకుముందు ఆక్రమించిన స్థలాన్ని మరికొన్ని మరో రూపంలో ఆక్రమిస్తాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో కాలం ఎల్లప్పుడూ స్థలాన్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఇక ఒకానొక కాలంలో మనం లేవు. వృక్షాలు, జంతువులు కూడా లేవు. అలాగే జీవమే లేదు. భూమి, గ్రహాలు అనేవి కూడా లేనే లేవు. ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈ విశ్వ సృష్టిలో అసలు పదార్థం అంటే ఏంటో అనే విషయం గురించి తెలుసుకున్నా కదా. మరికొన్ని అంశాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే హారిక. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ ఉద్యోగాల్లో ఎన్ని సౌకర్యాలు! ఉద్యోగి కుటుంబ సభ్యులు ఉచితంగా విమాన ప్రయాణం చేయగలిగితే, విదేశీ యాత్ర చేయడానికి ఏడాదికోసారి కంపెనీ డబ్బులిస్తే, 5 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ అదే కంపెనీలో ఉద్యోగం చేయగలిగితే, ఇలాంటి కంపెనీలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? వ్యాపారానికి వినియోగదారుడు దేవుడు, మరి కంపెనీకి ఉద్యోగి దేవుడు. ఇదే ఇప్పటి మార్కెట్ మంత్రం. వినియోగదారుని ఆకట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయో, తమ ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. గోడాడి ఇంటర్నెట్లో వెబ్సైట్ డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువగా వాడే వెబ్సైట్. సాధారణంగా అందరి ఉద్యోగులకు సెలవులిచ్చి రకరకాల సౌకర్యాలు కల్పిస్తారు. కానీ ఇక్కడ ఆఫీస్ సమయాల్లోనే వెయిట్ వాటర్ రాఫ్టింగ్, వంట తరగతులు నిర్వహిస్తారు. ఉద్యోగులు ఏడాదిలో ఒకసారి విదేశీ యాత్ర చేయొచ్చు. అందుకయ్యే ఖర్చులను కంపెనీయే భరిస్తుంది. ఈ కంపెనీ ఇచ్చే మరో విచిత్రమైన కానుక కాసుల యంత్రం. ఇది టెలిఫోన్ బూత్లో ఉంటుంది. కంపెనీలో బాగా పనిచేసిన వాళ్ళని సత్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులోకి వెళితే ఈ యంత్రం డబ్బుని వెదజల్లుతుంది. నిర్ణీత సమయంలో ఎంత డబ్బును వాళ్ళు పట్టుకోగలిగితే అదంతా వాళ్ళ సొంతమే. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విమానయాన సంస్థ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ఈ విమానాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ కంపెనీకి అనుబంధంగా పనిచేసే హోటళ్ళు, అద్దెకారుల కంపెనీల్లోనూ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రాయితీలు ఉంటాయి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. స్త్రీలకు ప్రసవ సమయంలో కొన్ని కంపెనీలు 6-7 నెలల నుంచి 7 వరకు సెలవులిస్తుంటాయి. కానీ ఆ సమయంలో వాళ్లకు కానీ పుట్టిన బిడ్డకు గాను ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య తలెత్తి 2-3 ఏళ్ళు ఇంట్లో ఉండాల్సి వస్తే ఉద్యోగం మానేయాల్సిందే. అలాగే అనారోగ్యంతో బాధపడే వృద్ధ తల్లిదండ్రులు ఉండే వాళ్లకు కూడా కొన్నేళ్ల పాటు వాళ్ళతో ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా కొందరికి ఉద్యోగానికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి వస్తుంది. తమ కంపెనీలో పనిచేసే అలాంటి వాళ్ళ కోసం సుప్రసిద్ధ అంతర్జాతీయ ఆడిటింగ్ కంపెనీ ప్రైస్ వాటర్ హౌస్ కాంపస్ ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. అదేంటంటే వాళ్లకు 5 గడువు ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరొచ్చు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వైద్య బీమా కల్పిస్తుంటాయి. 1-2 సార్లు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఇంకాస్త ముందుకు వెళ్ళింది. 1-ఒకసారి నేత్ర పరీక్షలు చేస్తారు. ఆ 1 వాళ్ళు కళ్ళద్దాలు లేదా కాంట్రాక్ట్ లెన్సులు కొనుగోలు చేస్తే ఆ ఖర్చును కంపెనీ తిరిగి ఇస్తుంది. వైద్యులు ఉద్యోగి ఇంటికి వచ్చి పరీక్షలు చేస్తారు. ప్రపంచంలో అత్యంత సౌకర్యవంతమైన కంపెనీగా ఎప్పుడు సర్వైవ్లో ముందుండే కంపెనీ గూగుల్, అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా ఎన్నో విచిత్రమైన సౌకర్యాలున్నాయి. న్యూయార్క్ నగరంలోని గూగుల్ కార్యాలయంలో చాలా తక్కువ ఖర్చుకే క్షవరం, కనుబొమ్మలు షేపింగ్ చేయించుకోవచ్చు. ఉద్యోగులకు భోజనము, అల్పాహారము, లాండ్రీ సేవలు ఉచితం. కార్లు కడగాలన్నా, వాటికి ఆయిల్ మార్చాలన్నా కంపెనీ ఉచితంగా చేయిస్తుంది. చిన్నారులకు ట్యూషన్ ఫీజు చెల్లించే తల్లిదండ్రులకు కంపెనీ

సుమారు 7.5 లక్షల రూపాయలు ఇస్తుంది. తీవ్ర పని ఒత్తిడితో ఉన్న వాళ్లకు సబ్సిడీ మీద మసాజ్లు కూడా చేస్తారు. కొత్త తల్లులకు గూగుల్ ఇండియా సుమారు 14,000 రూపాయలు ఇస్తుంది. పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకునేటప్పుడు ఖర్చుల కోసం 75,000 రూపాయలు ఇస్తుంది. మరి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే వినేద్దాం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్.

0: ஒண்டி ரோட் பீமவரம் செல் 9849124000.
1: வெல்கம் பேக் டு அதே சங்கதி. ప్రపంచ యాత్రలు చేయాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, పై చదువులు చదవాలని ఇలాంటి కోరికలు మనలో చాలామందికి ఉంటాయి. కానీ ఉద్యోగం చేస్తూ అన్ని రోజులు సెలవులు పెట్టలేం కదా. కానీ డెలైట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులైతే ఇలా బాధపడవలసిన అవసరమే లేదండి. న్యూయార్క్లోని ఆ కంపెనీ ఉద్యోగులకు పర్యటనల కోసం 4 వారాలు సెలవు ఇస్తుంది. అదే పై చదువుల కోసము, సేవా కార్యక్రమాల కోసము అయితే 6 నెలలు ఇస్తారు. అన్నాళ్ళు జీతం లేకుండా ఎలా ఉండడం అని బాధపడనక్కర్లేదు. ఆ సమయంలో పూర్తి జీతం ఇవ్వరు, కానీ కొంత శాతం అయితే ఇస్తారు. కన్సల్టెన్సీ, టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ వంటి రంగాల్లో పనిచేసే ఎక్స్చేంజర్ కంపెనీ హావర్ డాట్ హెల్ప్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు ఎవరైనా తమ సెలవులను అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సహోద్యోగులకు ఇవ్వచ్చు. కోటక్ మహీంద్రా సంస్థ తన ఉద్యోగులకు కొత్తగా విడుదలైన హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను చూపిస్తుంది. ఇలాంటి వినూత్న సౌకర్యాలు కల్పిస్తున్న కంపెనీలు మరెన్నో ఉన్నాయి. కంపెనీ పట్ల నిబద్ధతతో కష్టపడి పనిచేసే ఉద్యోగులు సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీదే. అందుకోసమే ఇలాంటి సౌకర్యాలు అంటున్నారు కంపెనీల నిర్వాహకులు. మంచి మంత్రమే కదా. మరి ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351

సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: लखनऊ FM 90.4।
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జి అక్షయ్ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీ డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-1633-7796-237295.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో నమస్తే అమ్మా, అక్షయ చిట్టి తల్లి.
1: నమస్తే అండి.
6: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నా అమ్మా. శుభ సాయంత్రం అమ్మా చిట్టి తల్లి.
1: శుభ సాయంత్రం అండి. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి.
6: ఇప్పుడు చూడండి చిట్టి తల్లి.
1: ఇప్పుడు కూడా అలాగే ఉందండి. హలో హలో అండి.
6: ఇప్పుడు వినిపిస్తుందమ్మా?
1: కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి.
6: అయితే మళ్ళీ ట్రై చేయమంటారా సిట్ తల్లి?
1: పర్లేదండి, మాట్లాడండి.
6: ఇప్పుడు వినిపిస్తున్నా మీ మాట బాగా వస్తుంది ఇప్పుడు.
1: ఓకే అండి.
6: ఇప్పుడు నా మాట మీకు బాగానే వస్తుంది అనుకుంటాను.
1: పర్లేదండి.
6: అదే అండి, ఇటీవల మన విశాఖ

0: భట్ను అపురూప స్నేహమాల ప్రధాన అదే ముఖ్యమైన వారైనటువంటి పాలూరి కామేశ్వరరావు గారు పుట్టిందో తెలియదండి.
1: అవునా అండి?
0: అవునండి, ఆవేళ నాకు కుదరలేదు, అందువల్ల బిలేటెడ్ గా పాలూరి కామేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మిమ్మల్ని ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను అన్నమాట.
1: ఓకే అండి. మరి
0: ఏంటంటే, రాజకోట రహస్యం ఈ చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం విజయ కృష్ణమూర్తి. నెలవంక తొంగి చూసింది అనే పాట వేయండి. ఈ పాట పాలూరి కామేశ్వరరావు గారి కోసం, వారి శ్రీమతి గారు అయినటువంటి మాలతి గారి కోసం, తర్వాత మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, మా అక్షయ చిట్టు తల్లి కోసం, నల్లమిల్లి వెంకటరెడ్డి గారి కోసం, బొడ్డేరు జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, తర్వాత శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, నెక్స్ట్ బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మస్తార్ బాషా గారి కోసం, బండారు శంకరయ్య గారి కోసం, సర్దార్ గారు నా బానుముఖుల సర్దార్ గారి కోసం, వీరందరి కోసం డెడికేట్ చేయమని కోరుకుంటున్నాను బంగారు తల్లి చిట్టుదండి.
1: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: సూపర్ గా ఉన్నారా అండి? ఓకే అండి. ఇవాళ టాపిక్ ఏంటో చెప్పమంటారా అండి?
1: చెప్పండి మేడం.
0: నేషనల్ యూత్ డే అండి, యువతల దినోత్సవం.
1: అవును మేడం.
0: మరి మీ అభిప్రాయం ఏంటో తెలియదు.

0: చేస్తారండి.
1: యూత్ అని అరకు మేడం, వాళ్ళకు పెద్దలను గౌరవించాలి, మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ కోటానికి ట్రై చేసుకోవాలి. చాలా జాబ్ దొరకకుంటే ఏదన్నా మనం వర్క్ చేసుకోవాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారండి.
1: అలా అక్క చెల్లెళ్ళకు భద్రతగా వాళ్ళతో అన్ని చూసుకోవాలి.
0: అవునండి.
1: కాలేజీలో వెళ్ళినప్పుడు ర్యాగింగ్ చేయకుండా మంచిగా చదువుకొని 10 మంది పేరు తెచ్చుకోవాలి.
0: ఓకే అండి.
1: అలా నడుచుకుంటూ బ్రతికితే యూత్ అనే వాళ్ళకి గుర్తింపు వస్తుంది.
0: ఓకే అండి. మరి వలే సాంగ్ విందాం అనుకుంటున్నారు.
1: ఈరోజు మాకు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు హేతని భజీతని భజీ ఆ పాట మేడం.
0: మూవీ నేమ్ చెప్పండి.
1: మూవీ నేమ్ వచ్చేసి మేడం గుర్తురాడలేదు కదా,
0: ఒకసారి సాంగ్ చెప్తారా అండి మళ్ళీ.
1: కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు.
0: ఓకే అండి. ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనేట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఎందుకంటే ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా, ప్రగతి పథంలో పయనించాలన్నా ఆ దేశంలోని యువత పాత్ర అత్యంత కీలకం. ఇటువంటి యువశక్తి మన దేశానికి పుష్కలంగా ఉంది. ఈరోజు ప్రపంచమంతా భారతదేశం సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంది. అందుకే యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి, అన్ని రంగాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలి.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ అక్షయ.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయగూర మండలం మాచవర నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది అమ్మా అక్షయ. నీతో మాట్లాడు 15 రోజులు అయిపోండొచ్చు అనుకుంటున్నాను.
0: అవునా అండి? ఓకే అండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: టాపిక్ వింటూ కుదరలేదమ్మా, ఏంటి చెప్పమ్మా?
0: ఇవాళ యువతల దినోత్సవం అండి.
1: అదే అదే, యువత దినోత్సవ సందర్భంగా మరి యువకులు యువతులు అందరూ కూడా చక్కగా పెద్దల మాటలు వింటూ తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకుంటూ మంచి మంచి పదాన మంచి మార్గాన నడుస్తూ మంచి భవిష్యత్తులో అభివృద్ధి కాంక్షిస్తూ కృషి చేస్తూ ఉండాలనేసి నా దేవినమ్మ ఆశ కూడా.
0: ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు.
1: అలాగేనమ్మా.
0: మరి వాళ్ళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: శ్రీమంతుడు సినిమా అమ్మా, మహేష్ బాబు గారిది.
0: ఆ మూవీనండి?
1: ఆ పాటలు, ఈ పాట నాకు ఎందుకు ఇష్టం అంటే అమ్మా,
0: చెప్పండి.
1: జత కలిసే అంతకంటే ఎక్కువ రాదు కానీ నాకు శృతి హాసన్ మహేష్ బాబు మెట్ల మించి దిగుతుంటే కాలేజీలో అనుకుంటారు బహుశా దృశ్యం.
0: అవునండి,
1: చాలా బాగుంటది అమ్మా. జత కలిసే పాట విందాం అని ఉందో మరి నాకు.
0: ఓకే అండి.
1: మరి ఈ పాటను మా మిత్రులు త్రిమూర్తులు గుప్తా గారు, బొడ్డీడి జగన్నాథరావు మాస్టర్, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, మస్తాన్ బాషా గారు, శంకరయ్య గారు, పిన్ని బాబాయ్ గారు, శేషగిరిరావు గారు, మొత్తం అందరికీ నమ్మ విష్ణు భీమవరం ఇటున్న అందరికీ కూడా ఈ పాటను అంకితం చేద్దాం. మరి నీకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా అక్షయ, ఉంటానమ్మా.
0: థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే.
1: హలో మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మణ్ మేడం. లక్ష్మణ్
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మంచి ఉన్నాం, అందరం మంచి ఉన్నాం, మీరు కూడా మంచిగా కోరుకుంటున్నా మేడం.
0: అవునండి, బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాం మేడం. యువకుల గురించి మేడం,
0: మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.
1: యువకులు అంటే అంత మంచి ఉండాలి మేడం, అందరు సాయంకి యువకులు మంచి చదువుకోవాలి, చదువుకొని పని మంచిగా చేసుకోవాలి, మంచిగా ఉండాలి మేడం. యువకులు ఒక సహాయపడాలి మేడం, ఊర్లో పడి యాక్సిడెంట్లు అవుతుంటే అవి అవుతుంటే ఇవి అవుతుంటే యువకులు కాపాడాలి మేడం వాళ్ళ యువకులు.
0: ఓకే అండి
1: మేడం.
0: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం నాకు ఎన్టీ రామారావు వచ్చింది మేడం. ఎన్టీ రామారావు అది ఈశ్వరూపం మేడం, ఈశ్వరూపం.
0: ఆ మూవీ నుండి
1: యువకుల్లారా లేవండి, యువతను మిత్రులు లేపండి అని పడుతుంది మేడం.
0: ఓకే అండి.
1: మేడం మా మిత్రుడు మేడం కర్నూలు బ్రహ్మయ్య గారు ఆయ మూవీ, ముఖ్యంగా ఆయన ఆయ మేడం.
0: ఓకే అండి.
1: సాతాపు రాయశెట్టి గారు మేడం.
0: ఓకే అండి,
1: మంచిది మేడం పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ టు అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సొనక గ్రామం అనంతపురి జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నానండి పుల్లన్న గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు, దేవుని దయవల్ల.
0: అవునండి, ఓకే అండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పండి మేడం గారు. ఇప్పుడే నేను ఆన్ చేసుకున్నాను ఇక్కడ.
0: ఇవాళ యువతల దినోత్సవం అండి.
1: అంటే యువకులు అంటే వయస్సు దీనికి సంబంధం?
0: అర్థం కాలేదండి.
1: యువకులు యువకులు.
0: అవునండి.
1: అంటే మేడం గారు, వాళ్ళు రేపు నాడు బాగుండాలంటే ఇప్పుడు యువకులే బాగా కదా రెడీ కావాలి కదా ఏదన్నా కానీ జీవితానికి. నేటి పౌరులు అన్నారు కదా.
0: అవునండి.
1: నేటి బాలురు రేపటి పౌరులు అన్నారు. అంటే ఇప్పుడు తిండి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ముందుకు పోతేనే వాళ్ళు బాగుంటారు, జీవితం బాగుంటుంది. మన బంగారు భూమికి, మన జన్మనిచ్చి తల్లిదండ్రులకి, మన జన్మనిచ్చి భూమికి కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి మేడం గారు.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారండి.
1: ఇందులో పాడి పంటలు చిత్రం ఉందా మేడం గారు?
0: మూవీనండి.
1: మన జన్మ భూమి బంగారు భూమి అనే సాంగ్ వినిపించండి మేడం గారు.
0: ఓకే అండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: మళ్ళీ చెప్తారండి ఒకసారి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.

పాడి పంటలతో పసిడి రాసులతో కళ్ళ కళ్ళలాడే జననీ మన జన్మభూమి.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే అమ్మా, శుభ సాయంత్రం అక్షయ్ గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్, మైనార్టీ వెళ్ళి కాల్ చేస్తున్నామా. మంచి ఉన్నారా అక్షయ్ గారు?
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారు?
1: మేము చాలా బ్రహ్మాండంగా ఉన్నాము, ఉత్సాహంగా ఉన్నాము. ఇంకేమంటారు, ఇంకా అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాం మేడం.
0: సూపర్ అండి, సూపర్ అండి.
1: తెలుగు భాషలో ఎన్ని మంచి పదాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి.
0: ఓకే అండి.
1: ఈరోజు యువతల దినోత్సవం అంటే చెప్పాలి మేడం, యువతలది చాలా ఉంది. మనం యువతనే కదా మేడం దేశానికి వెన్నుముక లాంటిది.
0: అవునండి,
1: మన యువత దేశానికి సేవ చేయాలి మేడం. ముఖ్యంగా ఏ దేశం బాగుంటేనే కదా మేడం మనం బాగుండేది. వాళ్ళు ఎక్కువ మన దేశానికి రక్షణగా ఉండాలి. ఎంత ఇంటికి ఒక యువకుడు వెళ్తేనే మన దేశం మంచిగా ఉంటుంది మేడం. మన పక్కలున్న దేశాలు మన పైన ఎన్నో కుట్రలు అందుతున్నాయి మేడం. అసలు యువత మేల్కోవాలి మేడం. అవునట్టు కదా మేడం,
0: కరెక్ట్ గా చెప్పారండి.
1: అందుకని నేను ఏమంటుంటే అంటే ప్రతి ఇంటికి ఒక యువకుడు తయారు కావాలి మేడం మన దేశ రక్షణ కోసం. యువతకు ఇట్లా కోరుతున్నా మేడం, వాళ్ళు అట్లా నేర్పాలి మేడం మన పిల్లలకు కూడా. దేశం అంటే దాని దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మన అన్నట్టు వాళ్ళు ఒకటి దేశం కోసం ఒక ఉత్సాహం. యువతలే కదా మేడం మన రాజకీయ నాయకులు చేసే రాజకీయాలు కూడా వెళ్ళాలి మేడం, మంచి మంచి పనులు చేయాలి మేడం.
0: అవునండి,
1: అదంతా మేమంతా మేడం. అందుకే ఈరోజు ఇంకోటి మన మూవీకి వచ్చేసి ఏమంటే అనుబంధ మూవీ మేడం.
0: అనుబంధ మూవీ నండి
1: ఒక పాట. ఏం పాట అంటే ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం పాట అడుగుతున్నాం మేడం. ఒక బుధవారం ఒక బుల్లోడు మా ఇంటికి వచ్చాడు అని ఉంటది మేడం.
0: ఓకే అండి,
1: తప్పకుండా. నేను అక్షయ్ గారికి నాకు కాల్ చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు.
0: ఓకే అండి, ఖచ్చితంగా.
1: మీరు మంచి షో చేస్తున్నారు అక్షయ్ గారు.
0: థ్యాంక్ యూ అండి.
1: మీతో కూడా చాలా రోజులే మాట్లాడక ఈరోజు లైవ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా అక్షయ్ గారు.
0: ఓకే అండి.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

చెప్పింది అలమ్మయట కన్నదో కొనమ్మ ఎంత గొప్పదో అలమ్మయట కన్నదో కొనమ్మ ఎంత గొప్పదో

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం. మేడం
0: బాగున్నారా అండి? మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: యువత గురించి మేడం.
0: ఇవాళ యువతల దినోత్సవం అండి.
1: యువత అంటే మేడం, యువత అనేది చాలా దేశానికి వెన్నెముక అంటున్నారు కాబట్టి మేడం, యూత్ పర్ఫెక్ట్ గా ఉంటేనే దేశం కూడా అభివృద్ధి పరంగా నడుస్తుంది మేడం.
0: అవునండి.
1: అలా కాకుండా యూత్ చెడిపోతే కనుక దేశం ఖచ్చితంగా చెడిపోతుంది మేడం. ఆల్రెడీ నాకైతే స్టార్ట్ అయిందని అనిపిస్తుంది మేడం, ఎందుకంటే చాలా మంది మద్యానికి బానిస్ట్ అయిపోయి ఉన్నారు మేడం. దాదాపుగా ఇంతకు ముందు అంటే మేడం చదువు లేక మూర్ఖత్వంతో దుర్వ్యసనాలకులోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు చదువుకొని కూడా యూత అనేక దుర్వ్యసనాలకు లోనయ్యి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారు మేడం. మనం చదివే కొంది డెవలప్ అయ్యే కొంది మన దేశాన్ని అభివృద్ధి చేస్తూ మనం అభివృద్ధి పదంలో ఉండాలి, కానీ అలాంటిది చాలా వరకు వివిధ రకమైన మత పదాలతో మనం చెడిపోవడమే కాకుండా ఎదుటి వారిని చదవగొడుతున్నారు మేడం. అలా కాకుండా యువత పర్ఫెక్ట్ గా ఉంటూ దేశానికి వినయముగా ఉంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుస్తూ మంచి అన్ని దేశాల్లో కంటే మన దేశమే నెంబర్ వన్ అన్నట్టించేలా వారి ప్రవర్తన వారి పద్ధతి ఉండాలని నేను కోరుకుంటున్నాను.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారండి.
1: అది మేడం నా ఉద్దేశం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఈ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? రోజా మూవీలో వందే మాత్రం అనే సాంగ్ మేడం.
0: ఓకే అండి,
1: ఆ సాంగ్ ప్లే చేస్తాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, అక్షయ్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. అక్షయ్ గారికి మన యూత్ అందరికి కూడా యూత్ డే సందర్భంగా అందరికి అభినందనలు తెలియజేస్తున్నానండి.
0: ఓకే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్దూరు.
0: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి, మీ టాపిక్ బాగుంది వింటున్నాము.
0: అవునా అండి? ఓకే అండి,
1: చెప్పండి మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నానండి. మరి మీరేమనుకుంటున్నారు యువతల గురించి?
1: మీ కాలేజీలో ఏనా యూత్ కి సంబంధించింది ఏనా ఫెస్టివల్ ఏనా జరిగిందండి?
0: లేదండి, అలా ఏం లేదు.
1: ఓకే ఓకే మేడం, అయితే నేటి భవిష్యత్ అంతా మన యువత చేతిలో ఉంది మేడం. ఎక్కువ యువత పాలిటిక్స్ లోకి వచ్చి మన అందరికి సేవ చెయ్యాలని మేము అందరు కోరుకుంటున్నాం మేడం.
0: ఓకే అండి.

0: డ్రగ్ బారిన పడకుండా మన దేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉందని ఆకాంక్షిస్తున్నాం మేడం.
1: ఓకే అండి, విందాం అనుకుంటున్నారు
0: మేడం. సాంగ్ వచ్చేసి ఆనంద్ చిత్రంలో నువ్వే నా పట్టాలండి.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ మేడం. మన డైలీ కాలర్స్ అందరికి స్పెషల్లీ మీకు కూడా డెడికేట్ చేస్తున్నాం.
1: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్ తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజ్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్. లిజ్నర్స్, మెడిసిన్ ఇంజనీరింగ్ తోడు ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్న కోర్సుల్లో చార్టెడ్ అకౌంటెన్సీ సిఏ ఒకటండి. ఇంటర్ స్థాయిలోనే దీన్ని తీసుకుంటున్నారు చాలా మంది. ఈ కోర్సును అందిస్తున్న సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ. దీనికి 74వ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సిఏ ప్రసన్న కుమార్ డి మన తెలుగు వ్యక్తి అండి. ఈ కోర్స్ కి ఉన్న ప్రాముఖ్యం, దీంట్లో చేరే విద్యార్థులకు తాము అందించే సహకారం సహా పలు విషయాల గురించి వివరించారు. మరి వాటి గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర అనంతరం తొలి రోజుల్లోనే అంటే 1949లో పార్లమెంట్ చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ. చార్టెడ్ అకౌంటెంట్లకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఐసిఏఐ అలరారుతోంది. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట ఆర్థిక వాతావరణంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర బహుముఖంగా విస్తరించింది. సంప్రదాయంగా కొనసాగే అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్ నుంచి సిఏ పాత్ర సరికొత్త మార్పు చెందింది. ఆర్థిక సంబంధ నిర్ణయాలు తీసుకోవడం, సుపరిపాలన మొదలుకుని ఆర్థిక పరివర్తనలో అడుగడుగున కీలక భాగస్వాములుగా సిఏలు వ్యవహరిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, కార్పొరేట్ పరిపాలన, సువ్యవస్థీకరణ సహా పెట్టుబడిదారుడి విశ్వాసాన్ని చూరగొనడం, నియంత్రణ చట్టాల అమలులో సిఏల పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణల నుంచి దేశంలో చోటు చేసుకుంటున్న ప్రతి మార్పు దశలోనూ సిఏలు తమదైన పాత్ర నిర్వహిస్తున్నారు. 2030 నాటికి 5 ట్రిలియన్ల ఎకానమీగా అవతరించే లక్ష్యంతో భారతదేశం దూసుకెళ్తోంది. ఈ క్రమంలో స్టార్టప్ల నుంచి ఫైనాన్షియల్ సెక్టర్ కు సంబంధించి ప్రతి అడుగులో సిఏ తన నైపుణ్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 4.5 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారండి. మరి వాళ్ళలో 2.85 లక్షల మంది ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. 1.65 లక్షల మంది సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏటా 23,000 మంది సిఏలుగా బయటకైతే వస్తున్నారు. మరి అలా వచ్చిన వారిలో 25% మంది ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 5,369 పోస్టులు భర్తీకి సన్నాహాలు చేస్తున్నాం. ఏప్రిల్ మే నెలలో ప్లేస్మెంట్లు పొందిన చార్టెడ్ అకౌంట్ల సగటు వార్షిక వేతనం 13 లక్షలు ఉంటుంది. దేశీయంగా అది గరిష్టంగా 27.50 లక్షలు ఉంటుంది. మొత్తం మీద సుస్థిరమైన భవిష్యత్తును చార్టెడ్ అకౌంట్లు పొందుతున్నారని చెప్పగలను. సిఏల పాత్రను జీఎస్టీ చాలా పెంచింది. భారతదేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలు జరిగిన అతిపెద్ద పరివర్తనగా జీఎస్టీని పేర్కొనవచ్చు. మరి ఇది దేశంలోని ట్యాక్స్ బేస్ ను విస్తృతపరిచింది. సరికొత్త పన్ను వ్యవస్థ సజావుగా అమలయ్యేందుకు సిఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. జిఎస్టి విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా, సాంకేతిక పరంగా అనేక పరిణామాలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయండి. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ పన్ను వ్యవస్థకు చట్టబద్ధత, ప్రామాణికత కల్పించడంలో సిఏలు కృషి చేస్తున్నారు. ఇదే కాకుండా రిజిస్ట్రేషన్ లో పన్ను చెల్లింపుదారులకు సహకరించడం వంటి చట్టపరమైన వివిధ వ్యవహారాలు అమలు, సలహాలు, ఆడిట్ అసెస్మెంట్ లో సిఏలు తోడుంటున్నారు. సంబంధిత వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్స్ లో క్లయింట్లకు ప్రాతినిధ్యం వహించడం వంటి పనులు కూడా సిఏలు చక్కబెడుతున్నారు. ఇక చార్టెడ్ అకౌంటెన్సీ ప్రత్యేకించి అంతర్జాతీయంగా అత్యంత గౌరవమైన వృత్తిగా ఉందండి. ఈ క్రమంలో వ్యక్తిగత క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచన, నిరంతర కృషితో మాత్రమే ఒక విద్యార్థి ఈ కోర్సును పూర్తి చేయగలుగుతారు. సరైన సమాచారం అంటే పరీక్షలు, శిక్షణ తదితర అంశాలకు సంబంధించిన విషయాలను ఐసిఏఐ అధికారిక ఛానల్లోనే విద్యార్థులు పరిగణలోకి తీసుకోవాలి. కోర్స్ ఫీజు రమారమి 80,000 ఉంటుంది. కోర్సులో భాగంగా 2 నెలల పాటు ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఈ సమయంలో స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించే ఫీజుల కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. కోర్స్ పూర్తి చేసిన తర్వాత వచ్చే వేతనాలు కూడా అంతకు మించే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సిఏ కోర్సులో 3 దశలు ఉంటాయండి. వరుసగా అవి వచ్చేసి ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్. ఈ జర్నీలోని ప్రతి దశలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కు అవకాశం అయితే ఉంటుంది. వృత్తిపరంగా నిగుదలవచ్చు. సరైన ప్రిపరేషన్, సుస్థిర యత్నం, చక్కటి మార్గదర్శకత్వం, అంతకు మించి పట్టుదల ఉంటే ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. సిలబస్ ను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్లకు సంబంధించి స్పష్టత ఈ కోర్సు పూర్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయండి. బట్టి పట్టడం ద్వారా ఈ కోర్సు పూర్తి కాదు. చక్కటి ప్రణాళిక, క్రమం తప్పకుండా రివిజన్, అన్ని సబ్జెక్టులను కవర్ చేయడంలో సమతూకం చాలా ముఖ్యం. పాత ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయాలి. అలాగే పరీక్ష సమయంలో ప్రజెంటేషన్ కు, టైం మేనేజ్మెంట్ కు ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఆర్టికల్షిప్ సమయంలో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కు అవకాశం అయితే ఉంటుంది. దానికి కోర్సులో భాగంగా చేసిన చక్కటి అధ్యయనం తోడై

చూస్తే వాస్తవికత ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చండి. అక్కడ తమ జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో కూడా అర్థమవుతుంది. కోర్స్ పూర్తి చేయడం సులువేమీ కాదండి, అలాగని కష్టం కూడా కాదు. పట్టుదలతో కృషి చేస్తే సీఏ పూర్తి సాధ్యమవుతుంది. మా విద్యార్థులకు పద్ధతిగా శిక్షణ, నాణ్యమైన లెర్నింగ్ వనరులు, నిరంతర పర్యవేక్షణ, ఆసంతం సపోర్ట్ ఇవ్వడంలో ఐసీఐ రీజనల్ కౌన్సిల్స్ బ్రాంచ్లు తమ శక్తి వంచనా లేకుండా కృషి చేస్తూ ఉంటాయి. కోర్స్ కరికులం, సమగ్రమైన మెటీరియల్, రివిజన్ టెస్ట్ పేపర్లు, టెస్ట్ పేపర్లు, మాక్ టెస్ట్ పేపర్లు, సజెస్టెడ్ ఆన్సర్లు, కేస్ స్టడీ వనరులు, డిజిటల్ లెర్నింగ్ వేదికలకు తోడు వర్చువల్ తరగతులు, ఈ లెర్నింగ్ మోడల్స్ రూపకల్పనలో సంస్థకు చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ అకాడమిక్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయి. తప్పనిసరి ఓరియంటేషన్, ఐటీ, అడ్వాన్స్డ్ ఐటీ, మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆపరేషన్స్ తోడ్పడుతుంది. ఇక దేశవ్యాప్తంగా 186 బ్రాంచ్లు, 5 రీజనల్ కౌన్సిల్తో కూడిన విస్తృత నెట్వర్క్ మా సంస్థకు ఉంది. విద్యార్థులకు ప్రొఫెషనల్ అలాగే ప్రాక్టికల్ పరంగా సామర్థ్యాలను సంతరింపచేసేందుకు ఇవన్నీ నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. అదనంగా సెమినార్లు, వర్క్షాప్స్, గైడెన్స్ సెషన్స్తో విద్యార్థులకు సహకరిస్తూ ఉంటాయి. లైబ్రరీ, రీడింగ్ రూమ్ సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. లెర్నింగ్ లేదంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ జర్నీలో సంస్థ సహాయం అందలేదన్న భావన విద్యార్థులకు కలగకుండా ఐసీఐ నిరంతరం కృషి చేస్తూ ఉంటుందండి. లెర్న్, ట్రెండ్, గైడ్, సపోర్ట్, కనెక్ట్, గ్రో అనే పద్ధతిలో భవిష్యత్తు సీఎల్ను ఐసీఐ తీర్చిదిద్దుతోంది. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. లిజనర్స్, ఇప్పుడు కొన్ని పోస్టుల గురించి తెలుసుకుందామండి. మరి వాటిలో ముందు వచ్చేసి జాతీయ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్. దేశంలోని వివిధ జాతీయ బ్యాంకుల్లో 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే వెలువడిందండి. ఏపీలో 186, తెలంగాణలో 191 పోస్టులు కూడా ఇందులోనే ఉన్నాయి. అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ, ఉత్తీర్ణత ఉండాలి. స్థానిక భాషలో రాయడం, చదవడం, భావాన్ని అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుందండి. అయితే 10వ తరగతిలో ఆ భాష చదివి ఉంటే పరీక్ష రాయనక్కర్లేదు. అలాగే కంప్యూటర్ లిటరసీ అంటే సిస్టమ్స్ పై పనిచేయడం తెలిసి ఉండాలి. కంప్యూటర్స్ ఆనర్స్, లాంగ్వేజ్ లో సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ లేదా ఐటీఐని ఓ సబ్జెక్ట్గా హై స్కూల్ లేదా కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలి. ఇక ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక అయితే ఉంటుందండి. ఇక దరఖాస్తుకు ఆఖరి తేదీ వచ్చేసి 21st. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.ibps.in. లిసనర్స్, ఇక రెండవది బీఓబీలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల గురించి తెలుసుకుందామండి. బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే వెలువడింది. ఇక పోస్టుల వివరాలు వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ 19, ఫెసిలిటీ మేనేజ్మెంట్ 88, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 16, సెక్యూరిటీ 54, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ 14, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్ 15, అంటే మేనేజీరియల్ పొజిషన్స్. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి బీఈ లేదా బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, సీఏ తదితర అర్హతలు కలిగి ఉండాలి. అదేవిధంగా 2 నుంచి 10 ఏళ్ల అనుభవం పోస్టును బట్టి ఉండాలండి. ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఉంటుంది. ఇక దరఖాస్తులకు ఆఖరి తేదీ వచ్చేసి 26th. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.bankofbaroda.bankin. ఓకే లిసనర్స్, ఇక మూడోది వచ్చేసి ఎస్బీఐలో కస్టమర్ అసోసియేట్స్ పోస్టుల గురించి తెలుసుకుందామండి. స్టేట్ బ్యాంక్ ఇండియా ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ కస్టమర్ అసోసియేట్ అంటే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఏపీలో 88, తెలంగాణలో 32 పోస్టులు కూడా ఇందులో కేటాయించి అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ, ఉత్తీర్ణత ఉండాలండి. ఈ ఏడాది December 31 డిగ్రీ పాస్ అయితే చాలు. ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్ఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక అయితే ఉంటుంది. 10, ఇంటర్లో స్థానిక భాష చదవని అభ్యర్థులకు మాత్రమే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇక దరఖాస్తులకు ఆఖరి తేదీ వచ్చేసి 27th. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://sbi.bankin/web/careers/current-openings. లిసనర్స్, ఇక చివరిగా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల గురించి తెలుసుకుందామండి. యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖలో 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. వివరాలు వచ్చేసి ప్రిన్సిపల్స్ 124, పురుషులు 72, మహిళలు 52. ఇక వైస్ ప్రిన్సిపల్స్ 704, పురుషులు 364, మహిళలు 340. అర్హత వచ్చేసి పీజీ బీఈడికి తోడు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలండి. ఎంపిక విధానం కంబైన్డ్ రిటర్న్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా నిర్వహించి తుది ఎంపిక జరుపుతారు. ఇక దరఖాస్తులకు ఆఖరి తేదీ వచ్చేసి 14th. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://upsconline.nic.in/ore/. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరలా తిరిగి రేపు ప్రసారమయ్యే కెరీర్ చాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565.

0: చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ 0 వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
5: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు తేన్ మార్ విత్ మీ యూ ఆర్జే శ్రీనిధి. మరి ఈ రోజు సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షాట్.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
6: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
4: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
5: Okay listeners, after a short break, welcome back to Thane Mar. Mar A.R. Rahman gari music direction lo and Ali gari direction lo, Shahid Kapoor and Kareena Kapoor garu kalisi natinchina Jab Bhi Mat movie lo nunchi Tumse Hi song ki Gulzar gari lyrics lo nunchi Mohit Chauhan garu alpincharu. Mari ee song ite meekosam play avutundi, mari aanandinchandi.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు SS తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ అండ్ కేఆర్ అద్వానీ గారు కలిసి నటించిన గేమ్ చేంజర్ మూవీలో నుంచి నానా హైరానా సాంగ్ కి రామ్ జోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించగా కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ ఆనంద్ గారి డైరెక్షన్ లో ధనుష్ అండ్ సారా అలీఖాన్ గారు కలిసి నటించిన అతరంగ్రే మూవీలో నుంచి హాయ్ చక్క చక్కచామ్ సాంగ్ కి ఇర్షద్ కామిల్ గారు డైరెక్ట్ అందించగా శ్రేయా ఘోషల్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి పవర్ ప్యాకెట్ సాంగ్ అయితే వినసాం కదండి. మరి ఇప్పుడు SS తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే గారు కలిసి నటించిన అలా వైకుంఠపురం లో మూవీలో నుంచి పుట్టబొమ్మ సాంగ్ కి రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కుది బిడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతను లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీట్ బ్రోస్ మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ షబ్బీర్ ఖాన్ డైరెక్షన్ లో టైగర్ ష్రాఫ్ అండ్ శ్రద్ధా కపూర్ గారు కలిసి నటించిన బాగీ మూవీలో నుంచి చమ్ చమ్ చమ్ సాంగ్ కి కుమార్ గారు లిరిక్స్ అందించగా పలక్ ముచ్చల్ అండ్ అర్జిత్ సింగ్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు గోపి సుందర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ పుత్రేన్ గారి డైరెక్షన్ లో నాగ చైతన్య అండ్ శృతి హాసన్ గారు కలిసి నటించిన ప్రేమ మూవీలో నుంచి ఎవరే సాంగ్ కి శబరేష్ వర్మ గారు లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: మొదటి సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినములు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి మెలోడీ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక పవర్ ప్యాకెట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి పవర్ ప్యాకెట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సమంత గారు కలిసి నటించిన అత్తారింటికి దారేది మూవీలో నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ సాంగ్ కి రామజోగేశ్ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా డేవిడ్ సైమన్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: సారీ.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: ఈనాటి తినిమాల్లో సూపర్ హిట్ తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదండి, మరి ఇలాగే రేపు ప్రసారమయ్యే తీన్మాల్లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే శ్రీనిధి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
6: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆధునిక షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.